శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 43

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు మన జాతికొకే గీతే.

మీరింతవరకు సత్యదేవుని సంకీర్తనలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు వి బండారు, వాణి జయరాం, ఎస్ జానకి, కేబీకే మోహన్ రాజు గారు ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో ప్రవర్తన గురించి డాక్టర్ కేబీ డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: వృద్ధుల్ని, వయస్సు మళ్లిన పెద్దల్ని నిర్లక్ష్యం చేస్తూ నిరాదరించే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఎంతోమంది వృద్ధులు తమ బిడ్డల చేత తృణీకరించబడి వీధుల్లో బిచ్చమెత్తుకోవడం కొత్తేమీ కాదు. తమ కొడుకులు, కూతుళ్ల కోసం ఉన్నదంతా వెచ్చించి వారి అభివృద్ధే తమ పరమావధిగా కరిగిపోయిన వాళ్లకు పిల్లలు ఇస్తున్న విలువ ఏపాటిది? అసలు వృద్ధుల పట్ల మన వైఖరి ఏమిటి? అది ఎలా ఉండాలి? ఈ విషయంలో బైబిల్ ఏం చెబుతుంది ఒక్కసారి పరిశీలిద్దాం. మోషే వ్రాసిన పంచకాండాల్లో లేవీయ కాండం ఒకటి. బైబిల్ గ్రంథంలోని ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీయ కాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ ఐదు గ్రంథాలని పంచకాండాలు అంటారు. వీటిని మోషే ప్రవక్త వ్రాశాడు. ఈ పంచకాండాలన్నిటినీ కలిపి ధర్మశాస్త్రం అని కూడా అంటారు. దేవుని ప్రజలు అనుసరించాల్సిన జీవన విధానాలు, నిర్వర్తించాల్సిన విధులు, పాటించాల్సిన ఆజ్ఞలు ఈ ధర్మశాస్త్రంలో కూలంకషంగా వ్రాయబడి ఉన్నాయి. లేవీయ కాండం 19వ అధ్యాయము 32వ వచనం ఇలా చెబుతోంది. తలనిరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. ఇదో సలహా కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞ. తలనిరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచమని, దేవునికి భయపడమని దేవుని వాక్యం విస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. వృద్ధుడు ఎదురైతే లేచి నిలబడాలి, కనీస గౌరవం చూపాలి. వృద్ధుడు జ్ఞానసంపన్నుడు. మనం ఎంత చదువుకున్న వారమైనా వృద్ధుడి జీవితానుభవం దానికన్నా విలువైనది. అంతేకాదు, అతడు వయస్సులో మన ముందటివాడు, చరిత్ర తెలిసినవాడు. అతడి నుండి మనం నేర్చుకోదగింది ఎంతో ఉంటుంది. వీటన్నిటికీ మించి అది దేవుని ఆజ్ఞ. అయితే ఈ రోజున వృద్ధుల్ని గౌరవించేవారు ఎందరు? చాలా ఇళ్లలో వృద్ధులు ఒక అదనపు భారం, ఒక దండగమారి సరుకు. వారి మాటకు ఏ విలువ ఉండదు. అంతెందుకు వాళ్ళు పిలిస్తే పలికి జవాబిచ్చేవాళ్లు ఎంతమంది ఉన్నారు మన ఇళ్లలో? తన ప్రజలు తద్భిన్నంగా ఉండాలని దైవగ్రంథం విస్పష్టంగా చెబుతోంది. పేతురు భక్తుడు క్రైస్తవ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి అనే ఈ మాటలు పేతురు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. లోబడడం అంటే మాట వినడం, విధేయత చూపడం. పెద్దలకు లోబడడం అంటే వాళ్ళు చెప్పే మాటల్ని వినడం, ఆలకించడం, దానికి విధేయత చూపడం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన ఉత్తరంలో ఏమంటాడో తెలుసా? ఒకవేళ వృద్ధుడు ఏదైనా పొరపాటు చేస్తే అతన్ని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించు అని హితవు చెప్తాడు. ఈ మాటలు 1 తిమోతి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నాయి. ఇక దేవుడిచ్చిన దశాజ్ఞల్లో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అనున్నది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. కాబట్టి మనం దీర్ఘాయు

0: పితృమంతులం కావాలంటే దేవుడి ఆజ్ఞ ప్రకారం తల్లిని తండ్రిని సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి. వృద్ధులు వారు తల్లిదండ్రులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వారిని గౌరవించడం సమాదరించడం మన కనీస కర్తవ్యం. నేటి సమాజం నైతిక పతనానికి పెద్దల మాట వినకపోవడం ప్రధానమైన కారణం. వృద్ధుల యొద్ద జ్ఞానము ఉన్నది అంటుంది బైబిల్ గ్రంథం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నిజమే, వృద్ధుల యొద్ద అనంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. అంచేత ఆ జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఆరోగ్యకరమైన సమసమాజ నిర్మాణానికి మనం పాటుపడదాం. మనము ఒకనాటికి వృద్ధులమవుతాం, కనుక నేటి మన మాదిరి రేపటి తరానికి మార్గదర్శి అవుతుందని గ్రహించి జాగ్రత్తగా మసులుకుందాం. అట్టి కృప క్రీస్తు భగవానుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
1: మీరింతవరకు ప్రవర్తన గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో 7:15 నేటి మాట శీర్షికన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించిన వివరాలు, ఇంకా మనసులోని మనసు మాలతీ చంద్రుగారి నవలా ధారావాహిక 21వ భాగం ప్రసారమవుతుంది. అనంతరం పర్యావరణహిత జీవనశైలి గురించి శ్రీ ఓవి రవిశేఖరరెడ్డి గారి ప్రసంగం, లలిత గీతాలు ప్రసారమవుతాయి ఈ ఉదయం 7:15. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు చేనుముచ్చట్లు కార్యక్రమంలో టమోటా పంట సాగు వివరాలు వింటారు.
2: ఈనాటి రైతులకు సూచనలు కార్యక్రమంలో టమోటా సాగు వివరాలు తెలుసుకుందాం. టమోటా పంట వేసుకునేటప్పుడు ముఖ్యంగా వాతావరణాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టమోటా పంటను అన్ని ఋతువుల్లో వేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అధిక దిగుబడి తీసుకోవాలంటే శీతాకాలం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం ఇలాంటివి ఈ పంట దిగుబడికి, పంట ఎదుగుదలకు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి సమ వర్షపాతము, తగినంత ఉష్ణోగ్రత ఉంటే ఈ పంటలో మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. ఏ పొలంలో టమోటాను సాగు చేస్తే అధిక దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉందో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రైతాంగం ఆ పొలంలో వేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టమోటో పంటకు బాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధారంగా ఈ పంటను వేసుకోవచ్చు. శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలలు, అదేవిధంగా బరువైన బంక నేలల్లో కూడా ఈ పంటను వేసుకోవచ్చు. అయితే మురుగునీటి వసతి లేని భూముల్లో, చౌడు భూముల్లో ఈ పంట వేస్తే చాలా వరకు కూడా నష్టపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి పల్లపు భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలంగా ఉండవు. ఈ పంటను ఎప్పుడు వేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు అన్న అంశాన్ని కూడా వ్యవసాయదారులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పంటను

0: దిగుబడినిచ్చేటువంటి మేలుజాతి రకాలు ఇవి. ఈ పూసా రూబీ రకాన్ని మనం గమనించినట్లయితే సుమారుగా 130 నుంచి 135 రోజుల్లో పంటకాలాన్ని కలిగి ఉండి పండ్ల పరిమాణం మధ్యస్థంగా ఉండి లోతైన గాళ్లు కలిగి ఉంటాయి. సుమారుగా ఎకరాకు 12 టన్నుల వరకు దిగుబడి వచ్చేదానికి అవకాశముంది. అదేవిధంగా పూసా ఎల్లీ డ్వార్ప్ కూడా 120 నుంచి 130 రోజుల్లో పంటకు వస్తుంది. పండ్ల పరిమాణం పూసా రూబీ కన్నా పెద్దగా ఉండి తేలికపాటి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. వర్షాకాలం మరియు వేసవిలో ముందుగా నాటుకునేందుకు ఈ రకం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి సాగు పద్ధతులు పాటించినట్లయితే 14 టన్నుల వరకు దిగుబడి తీసుకునే దానికి అవకాశముంది. ఇక మారుతం రకాన్ని గమనించినట్లయితే 135 నుంచి 140 రోజుల్లో పంటకు వస్తుంది. పండ్లు గుండ్రంగా మధ్యస్థంగా లావుగా ఉంటాయి. వేసవి కాలానికి చాలా వరకు కూడా ఈ పంట అనుకూలంగా ఉంటుంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నా కూడా పూత పెట్లిపోకుండా వేడిమిని తట్టుకొని పండగలిగిన శక్తి ఈ రకానికి ఉంటుంది. 14 టన్నుల వరకు దిగుబడిచ్చేటువంటి అవకాశముంది. ఇక అర్క మేఘాలి ఈ రకం సుమారుగా 4 నెలలలోపు పంటకాలాన్ని కలిగి ఉండి వర్షాధారంగా మెట్ట పంటగా వేయడానికి కూడా ఈ రకం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. దిగుబడి సుమారుగా ఎకరాకు 10 టన్నుల వరకు వచ్చేదానికి అవకాశముంది. ఇకపోతే అర్క సౌరభ్ ఇది కూడా సుమారుగా 3 నెలల 10 రోజుల్లో పంటకాలాన్ని కలిగి ఉండి పండ్ల పరిమాణం పెద్దగా గుండ్రంగా ఉంటాయి. ప్రాసెసింగ్కు మరియు కాయగూరగా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అర్క వికాస్ ఈ రకం పండ్ల పరిమాణం పెద్దగా గుండ్రంగా చదునుగా ఉంటాయి. తాజా కూరగాయగా వాడటానికి మాత్రమే ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వేసవి పంట కూడా ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి రకం. ఈ రకం ఎక్కువ దిగుబడిచ్చేటువంటి మేలుజాతి వంగడంగా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా ఇది ఎకరాకు 14 నుంచి 16 టన్నుల వరకు దిగుబడినిచ్చేటువంటి రకం. టమోటో పంటకు ఎక్కువ తేమ అవసరం లేదు కాబట్టి లోతు దుక్కులు చేయకుండా సాధారణ దుక్కులతోటే ఈ పంటను సాగు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పంట వేసుకునేటప్పుడు విత్తన మోతాదు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎకరాకు సూటి రకాలకు 200 గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది. సంకరజాతి రకాలకైతే 60 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేకపోతే 3 గ్రాముల మెటలాక్సిల్తో విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. అయితే విత్తన శుద్ధి చేసిన 2 గంటల తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కల్చర్తో విత్తన శుద్ధి చేసినట్లయితే దిగుబడి ఎక్కువగా పెరిగేదానికి అవకాశముంది. అంతేకాకుండా వేసవిలో రసం పీల్చు పురుగుల బెడదను తట్టుకునే విధంగా ఇమిడాక్లోఫ్రిడ్ మందును 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత శిలీంద్ర నాశనులతోటి విత్తన శుద్ధి చేసినట్లయితే ప్రాథమికంగా పంట ఎదుగుదలలో కొన్ని తెగుళ్లు రాకుండా కూడా మనము అరికట్టుకునేదానికి ఎంతగానో ఈ విత్తన శుద్ధి ఉపకరిస్తుంది. నారు పోసేటప్పుడు ప్రధాన పొలం కంటే నారుగడ్డను కొంత ఎత్తులో తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వర్షం పడ్డా నీళ్లు పెట్టుకున్నా ఆ నీరు బయటికి పోయే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నారు పోసుకునేటప్పుడు చెరువు మట్టి కానీ రేగడి మట్టి కానీ తోలుకొని 2-3 సార్లు నీళ్లు పెట్టుకొని దుక్కి చేసుకొని ఆ తర్వాత వేపపిండి గులికలు ఇలాంటివన్నీ వేసుకొని భూమిలో కలేదున్నుకొని నారు పోసుకున్నట్లయితే కొన్ని ప్రాథమికంగా వచ్చేటువంటి నారుకుళ్ళు తెగుళ్ళు వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. అయితే నారును ఎంతకాలము పెంచుకోవాలి ఎప్పుడు నాటు వేసుకుంటే మంచిది అనేటువంటి అంశాన్ని కూడా వ్యవసాయదారులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముదురు నారు కానీ అతి లేత నారు కానీ వేసుకున్నట్లయితే పంట దిగుబడి గణనీయంగా తగ్గేదానికి అవకాశం ఉంది.
1: మీరు ఇంతవరకు టమోటా పంట సాగు గురించినటువంటి వివరాలు విన్నారు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ అంశం గురించి శ్రీ మామిళ్ళపల్లి శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8:15

ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్ళున్నా ఎవరి ఇంట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర్ ఘాట్లు, పుష్కర్ నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 100,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎన్నికకు పూర్తి అయ్యేట్టుగా ప్లాన్ చేశాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ.

0: తెనాలి, మచిలీపట్నం, బందరు అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దంటేస్తుండే. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని, వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండుగ కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నులందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
1: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలిరోజు సుమారు 2,000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్టంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2 నుంచి 3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

0: ఈ పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఉదయకిరణాలు కార్యక్రమంలో 7:15 నేటిమాట శీర్షికన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 21వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా పర్యావరణ హిత జీవన శైలి గురించి శ్రీ ఓవి రవిశేఖరరెడ్డి గారి ప్రసంగం, లలిత గీతాలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవి సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మరిపూడి మండలం కెల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఈ ఉదయం 10:00-12:30 వరకు కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 సాయంత్రం 6:00 కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. జానపద రంజని కార్యక్రమంలో ఈరోజు 6:35 కురుచేడు మండలం పడమటి గంగవరం వాస్తవ్యులు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం 7:15 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించిన వివరాలు సినిమా పాట ఉంటాయి. ఈరోజు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం, ఈ అంశం గురించి శ్రీ మామిళ్లపల్లి శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు స్పాట్లైట్. 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరాయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security, our long and uniquely open. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential.
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్, నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుంది.

0: ఉంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమాపేశంలో ఐఐటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ది దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక సెగం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్చంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
1: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా, సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను 3వ సారి కవిసం చేసుకుంది. నిన్న కాకా మిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా, మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా, రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు.

ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశ

ఇచ్చే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. ప్రతి సంవత్సరము జూన్ నెల 7వ తేదీన వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా జరుపుకుంటాం. ఆహారం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులను నివారించటం, గుర్తించటం, వాటిని నియంత్రించటంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించటానికి దీనిని ఐక్యరాజ్య సమితి, ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ వారు సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కలుషితమైన ఆహారం తినటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. దీన్ని నివారించడానికి పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లపై తెలియచెప్పడం కోసం ఈరోజు ఉద్దేశించబడింది. కలుషితమైన ఆహారం తినటం ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలను గమనించి అప్రమత్తతో ఉండి వాటిని తగ్గించటం ద్వారా మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే ముఖ్యోద్దేశం. పరిశుభ్రమైన ఆహారం ఆరోగ్య భద్రతకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, ఆహారాన్ని తయారు చేసే ముందు ఇంకా తినే ముందు చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆహార పదార్థాలను వేరువేరుగా శుభ్రమైన పాత్రలలో ఉంచి తినటం మంచిది. ఆహారాన్ని బ్యాక్టీరియా నశించేటువంటి స్థాయిలో సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. వండిన ఆహారాన్ని ఎక్కువ సమయం బయట ఉంచకుండా వీలైనంత వరకు చల్లని ప్రదేశంలో ఉంచి ఆహారాన్ని తర్వాత వినియోగించాలి. ముఖ్యంగా ఆహార పదార్థాలను తగినంత మాత్రమే తయారు చేసుకుని వేడిగా ఉండేలా తినాలి. అన్ని జాగ్రత్తలు మనకు తెలిసినవే, అయినప్పటికీ ఇవేం కాదులే అనేటువంటి ఉదాసీనత వల్ల అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ముందు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఉండటం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది, జీవన ప్రమాణం పెంచుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబము, తద్వారా సమాజము ఆరోగ్యంగా ఉంటుంది. చివరికి ఆరోగ్య భారతావని వెల్లివిరుస్తుంది. మీరింతవరకు నేటిమాట శీర్షికన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవల ధారావాహిక 21వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

ఐస్ క్రీం తినాలని చల్లగా పళ్ళు జివ్వుమనేలాగా ఐస్ క్రీం తింటూ తనతో కబుర్లు చెప్పాలని ఇతనికి అనిపించదా? అటువంటి చిన్న చిన్న సరదాలకు కూడా ముందు ప్లాన్ వేసుకోవాలా? స్పాంటేనియస్గా కలిగే ఈ చిన్న కోరికలకి కూడా ఒక క్రమత కావాలా? నీకు కోపం వచ్చిందా అరుణ? అడిగాడు రాజా తన ఆలోచనా స్రవంతికి వారతి కడుతూ. లేదు, కానీ ప్రతిదీ మీ గ్రానీ కన్వీనియన్స్ ప్రకారం చెయ్యాలంటే కొంత అడ్జస్ట్ కావాలి. ఆ అడ్జస్ట్మెంట్ కోసమే ప్రయత్నిస్తున్నాను. గుడ్, నాకు తెలుసు నువ్వు చాలా రీజనబుల్గా ఉంటావని. రేపటెల్లుండిలో పిక్చర్కి వెళ్దాం, నైట్ షోకి బుక్ చేస్తాను అన్నాడు అతను. తనకి నవ్వు వచ్చింది. తను సినిమా చూడాలని ఉబలాట పడుతోందా? అతనితో పాటు అతని కంపెనీలో సినిమా చూడటం ముఖ్యం. అల్లరి చేస్తూ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఆ చీకట్లో అతన్ని ఆనుకుని కూర్చోవాలనుంది. అతను అల్లరిగా తన చేతిని గిచ్చితే తిరిగి గిచ్చాలనుకుంది. సినిమాలు తను చాలా చూసింది, సినిమా కాదు ముఖ్యం. అలా అనుకోకుండా ఓ సినిమాకిద్దరూ కలిసి వెళ్ళిపోవడం ముఖ్యం. వేళాపాళా చూడకుండా స్వేచ్ఛ విహంగాలలాగా తామిద్దరూ వెళ్లాలని తన కోరిక. ఈ కోరికలు ఇతనికి అర్థమయ్యేటట్లేవు. పోనీ ఉత్తరాయా అంటే అదీ కాదు. కానీ ప్రతి విషయంలో గ్రానీ ఆజ్ఞ కావాలి, గ్రానీ మాట జవదాటకూడదు. ఇదెక్కడి మనస్తత్వం? రైల్లో కూర్చున్న అరుణకి ఆనాటి వెన్నెల వెన్నెల కాంతిలో ఉయ్యాలలూగుతున్న సముద్ర కెరటాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఈరేయి నన్నొల్ల నేరవా రాజా, ఎన్నెలల సొగసంత ఏటిపాలేనటరా, ఎల్తురంతా మేసి ఏరు నెమరేసింది అన్న నండూరువారి గీతం జ్ఞాపకం వచ్చింది. వెన్నెలని ఎల్తుర్ని మేసేసి ఏరు నెమరేసిందిట. ఓహ్, ఎంత చక్కగా ఉందా పావం. నురగల్ నురగలుగా తళతళ్లాడే ఈ సముద్ర కెరటాలు వెన్నెలను నెమరేస్తున్నట్టే ఉంటాయి. ఆ వెన్నెల సొగసంతా ఏటిపాలు, తనలోని భావాలన్నీ అమ్మమ్మగారి పాలు. ఎంత అణచుకుందామన్నా ఏదో దిగులు, అసంతృప్తి. రాజారావు మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. నేను రాను, స్నేహాలను సాగదీయడం నాకిష్టం లేదు అన్నాడు. తనతో స్నేహంగా ఉండడం అతనికిష్టం లేదా? తన పరిచయం అతన్ని అశాంతి పాలు చేస్తోందా? తనని మటుకు అతను మాటలతో తీవ్రంగా బాధ పెట్టలేదా? మామ్మలింగం అన్నాడు రాజాని. అదే పేరు ఇంకెవరికైనా పెట్టుంటే తను పడిపడి నవ్వి ఉండేది, ఆ నిక్నేమ్ని ఆనందించుండేది. కానీ రాజాని, తన రాజాని వేళాకోళం చేయడం అవమానంగా ఉంది. ఇప్పుడు మా అమ్మగారి మాట వింటున్నాడు కాబట్టి మా అమ్మలింగం అన్నాడు. రేపు తన మాట వింటే భార్య విధేయుడు అంటారు. ఎదుటివారికైతే పేర్లు పెడతారు, కానీ ఏ మగవాడైనా భార్య మాటో తల్లి మాటో వినాల్సిందే కదా. కానీ రాజా వీళ్ళిద్దరి మాట విండు, మా అమ్మ మాట వింటాడు, అందుకే అతని మా అమ్మలింగం అన్నాడు. తల్లి పట్ల రాజాకి సహజంగా ఉండాల్సిన ప్రేమ అభిమానం ఎందుకులేవో? అన్నిటికీ గ్రానీ అని ఎందుకు దేవులాడతాడో? అది భయమా? భయం కాదు, గ్రానీ మీద ప్రేమ. కానీ ఆ ప్రేమ సహజంగా లేదు, అసహజంగా ఉంది. రాజారావు మాటలు మళ్ళీ చెవుల్లో గింగురమంటున్నాయి. ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్ళెవ్వరూ ఉండలేరు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఎంజీఎం భరించలేదు అన్న ఆ మాటలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఆ ఇంట్లో ఎవరికీ వ్యక్తిత్వం లేదా? ఆత్మగౌరవం లేదా? రాజా కూడా అంతేనా? ఆత్మగౌరవం

లేనివాడిని ఏ స్త్రీ గౌరవించలేదు అన్నాడు రాజారావు. రాజాకి ఆత్మగౌరవం లేదా? లక్ష్మీదేవి గారు, ఆనందంగారు, ఆ ఇద్దరూ కూడా ఆత్మగౌరవం వదులుకున్నారా? రేపు తను కూడా మట్టిబొమ్మలా అయిపోవాలా? అమ్మమ్మగారి మాటకు భయపడుతూ తన వ్యక్తిత్వాన్ని చంపుకోవాలా? తన అభిరుచులను చంపుకుని తను బతకగలదా? కొన్నాళ్లకి తను లక్ష్మీదేవి గారిలాగానే అవుతుందా? ఆలోచించిన కొద్దీ భయంగానూ ఆందోళనగానూ ఉంది. తను ఏమైపోతోంది? ఎటువైపు పరిగెడుతోంది? అమ్మమ్మగారి గంపెడు పిల్లల్ని కనివ్వడం తప్ప తనకింక ఎటువంటి ఉనికి ఉండదా? కేవలం పిల్లల్ని కని వంశాభివృద్ధి కోసమే తన నియమితురాలవ్వాలా? అంతకుమించి తనకి ఎటువంటి విలువ, గుర్తింపు ఉండవా? హారుణకి ఆలోచనలతో తలబద్దలవుతోంది. ఆలోచనలకక్కడ స్టాప్ పెట్టి పైబెత్తు మీదికెక్కి బలవంతాన కళ్ళు మూసుకుంది. మెయిల్ సెంట్రల్ చేరుకునే వేళకి 10 గంటలయింది. అరుణ కళ్ళు రాజా కోసం వెతుకుతున్నాయి. అతను తన్ని రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్కు వస్తానని ప్రామిస్ చేశాడు. అతను రాలేదా? అరుణ కళ్ళు ప్లాట్ఫామ్ అంతా గాలిస్తున్నాయి. ప్లాట్ఫారంలోకి గబగబా వస్తున్న తండ్రి, ఆ వెనుక డ్రైవర్ రంగయ్య కనిపించారు. అతను రాలేదు. తన కోసం రాజా రాలేదు. వచ్చావా అమ్మా? రైలు చాలా లేట్ అయిందే. అవునాన్న, గూడ్స్ బండి డీఫెయిల్ అయిందట. రాజమండ్రికే రాత్రి 10 గంటలకొచ్చింది. పెళ్లి బాగా జరిగిందా అమ్మా? మీరంతా ఏమీ ఇబ్బందులు పడలేదు కదా? లేదు నాన్న, చాలా సరదాగా చాలా సంతోషంగా గడిచింది. వాళ్ళు చాలా మర్యాదలు చేశారు. అలాగా, చాలా సంతోషం. రంగయ్య, సామాన్ పట్టుకెళ్ళు అన్నారు రామకృష్ణయ్య గారు. నాన్న, ఆయన రాలేదా? అడిగింది అరుణ కాస్త సిగ్గుపడుతూ. మీ అమ్మమ్మగారికి జ్వరం అమ్మా, అందుకనే అతను ఆవిడ దగ్గర ఉన్నాడు. ఏం జ్వరం? ఆదుర్దాగా అడిగింది. దగ్గు, పడిశం, రాత్రి టెంపరేచర్ వచ్చింది, ఫ్లూ అనుకుంటున్నారు. ఆవిడ వెళ్లమనే అన్నారు, కాని రాజాయే ఆవిడికి మందు మాకులు చూసుకోవాలని నన్ను వెళ్లమన్నాడు. స్కూల్కి కారు పంపించాడు. నేను వద్దయ్యా ట్యాక్సీ తీసుకువెళ్తానంటే వినలేదు. అమ్మ అంతా బాగున్నారా నాన్న? అంతా బాగున్నాం గాని మీ అమ్మకే క్షణం తీరికుండటం లేదు. ఆఖరికి నాతో కూడా మాట్లాడే వ్యవధి లేదు ఆవిడికి. ఏ, అరే, ఏమంటావేమిటి? గొప్పవారితో వియ్యం పొందుతోంది కదా. నేనేదో చిన్న బడి పంతుల్ని, నాకు ఇంటర్వ్యూ కావాలంటే ముందు టైం అడగాలి అన్నాడు రామకృష్ణయ్య నవ్వుతూ. ఆ మాటల్లో కోపం లేదు. తల్లి హడావిడి చూసి వేళాకోళం చేస్తున్నాడు. నాన్న, నేను సరాసరి నుంగంబాకం వెళ్ళాలా? నీ ఇష్టం తల్లి. ఇంటికొచ్చి స్నానం చేసి మరీ వెళ్తాన్నా, ఒళ్ళంతా చికాగ్గా ఉంది. నిన్న హడావిడిగా రైలెక్కాం. అలాగే రేడియో స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వెళ్తాను. ముందు అమ్మమ్మగారిని చూసి ఆ పైన ఆఫీస్కు వెళ్ళు. నీకోసమే ఆవిడ చాలాసార్లు అడిగారు. జ్వరం చాలా ఉందా? 101 ఉందట. దీనికేనా ఇంత హడావిడి? ఈపాటి జ్వరానికి తమ ఇంట్లో మిరియాల కషాయం తాగేస్తారు. అసలు తన కాలేజీ కూడా మాందు. తనే కాదు, తమ ఇంట్లో పిల్లలు కూడా స్కూళ్ళు మానరు. డాక్టర్ గారు వచ్చి చూశారా నాన్న? రాత్రే వచ్చి చూశారమ్మా. రాత్రి మీ అమ్మ, నేను కూడా వెళ్ళొచ్చాం. మనవడి పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనని ఆవిడ భయం. తండ్రి పెదిమేలు సన్నగా కదులుతున్నాయి. ఆయన అమ్మమ్మగారి భయాలు చూసి నవ్వుకుంటున్నాడు. తాతగారు స్పెషల్ నర్సును పెట్టమన్నారు. స్పెషల్ నర్సా? దేనికి? రాత్రంతా పడిశం వల్ల దగ్గుగా ఉంది, నిద్రపోలేదుట. చాలాసార్లు లేచారుట కూడా. ఎవరున్నారు మరి దగ్గర? రాజా ఉన్నాడు. తాతగారికి నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఆయన పడక గెస్ట్ రూంలోకి మార్చారు. రాజా మీ అమ్మమ్మగారి పక్కన మంచం వేసుకున్నాడు. అరుణకి ఇదంతా తమాషాగా ఉంది. ఇంత కాస్త జ్వరానికి ఇంతటి పని చేస్తున్నారా? తాతగారు అసలే బలహీనంగా ఉన్నారని, ఆయనకి ఫ్లూ అంటుతుందేమోనని వెంటనే గెస్ట్ రూమ్కి మార్చేశారాయన్ని. మరి లక్ష్మీదేవి గారు, ఆనందం గారు? అడిగింది అరుణ. వాళ్ళిద్దరూ బెంగళూరు వెళ్లారులే, రేపో ఎల్లుండో వస్తారు. వచ్చినా గ్రానీకి మనవడే మందు మాకులు ఇవ్వాలి, సేవ చెయ్యాలి. ఇంకెవరిచ్చినా ఆవిడ తాగదుట అన్నాడు తండ్రి. అన్ని విషయాలకు మళ్ళీనే ఆ ఇంట్లో జ్వరాలు కూడా ప్రత్యేకంగా బోలు అనుకుంది అరుణ. ఇంటికెళ్ళి స్నానాధికాలు ముగించుకుని వెంటనే రేడియోకి వెళ్ళిపోదామని అనుకుంది. రమోలా, మీనాక్షి వాళ్లంతా 12 లోపలే వచ్చి సైన్ చేస్తామన్నారు. తను మటుకు ఆలస్యంగా వెళ్తే ఏఎస్టీ అబ్జర్వ్ చేస్తాడు. కొత్త రూల్స్ ప్రకారం టైం కూడా వెయ్యాలి. తను ఆ నుంగంబాకం వెళ్తే మరింక బయట

పడలేదు. అయితే మరి ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదా? లేదమ్మా, లీవ్ పెట్టాడు. అరుణ ఇంటికి చేరుకునేటప్పటికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలంతా కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళిపోయారు. సావిత్రమ్మ గారు వేడినీళ్ళు కూడా కాచి కూతురు కోసం ఎదురుచూస్తోంది. నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, రంగయ్య దించేస్తాడు. నాకెందుకమ్మా కారు? 10 అడుగులు వేస్తే మా స్కూలు. ఈ పూట లీవ్ పెట్టానులే, నీతో పాటు వచ్చి నేను కూడా అమ్మమ్మగారిని చూస్తాను. మధ్యాహ్నం వెళ్తాలే స్కూల్కి, అన్నారు రామకృష్ణయ్య గారు. దొడ్లో సిమెంట్ బస్సాలు చూసి అరుణ తల్లిని అడిగింది, ఇవిదేనికమ్మా అని. దొడ్డివైపు గోడలు చౌడు ఉలికిపోయాయి. సున్నాలకు ముందు రిపేర్లు చేయించాలని తెప్పించారు మీ నాన్న. రేపటి నుంచి పని మొదలు పెడతారట, అంది సావిత్రమ్మ గారు. అరుణకు మళ్ళీ దిగులుగా అసంతృప్తిగా ఉంది. తన పెళ్ళి అంటే ఎంత ఖర్చు, నాన్న ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడు? ఇంకా కొన్నాళ్ళు ఆగితే ఏంటా? తను మరో 6 నెలలు ఉద్యోగం చేస్తే ఆ డబ్బు చాలా ఖర్చులకు కలిసి వస్తుంది. ఇళ్ల రిపేర్లు, పెళ్లి ఖర్చులు, చీరలు, బంధువులు, కానుకలు, ఇవన్నీ కలిసి ఎంతవుతుంది? ఒక ఆడపిల్ల పెళ్ళి అంటే ఇంత ఖర్చా? ఆ లెక్కన పద్మ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టుంటారో. కానీ వాళ్ళు డబ్బున్నవాళ్ళు, డబ్బు నీళ్లలా ఖర్చు చేయగలరు. తన తండ్రికి అంత డబ్బు లేదు. ఆయన బడిపంతులు, బతకలేని బడిపంతులు. హాయిగా సాఫీగా వెళ్ళిపోతున్న తమ జీవితాల్లో ఈ సుందరమ్మగారు ఈ పెళ్లితో లేనిపోని అలజడి కలిగిస్తోంది. ఈ పెళ్లి వల్ల తను గొప్పింటికి వెళ్ళిపోవచ్చు, కానీ తమ కుటుంబం, తన తల్లిదండ్రులు ఇక్కడే ఇలాగే డబ్బు ఇబ్బందులు పడుతూ ఉంటారు. తను గొప్ప ఇంటికి వెళ్ళినందువలన వీళ్ల పరిస్థితి ఏమీ మారదుగా. ఏమిటే, ఎంతసేపు నీళ్లు పోసుకుంటావు, త్వరగా తెములు, అన్న సావిత్రమ్మగారి కేకతో ఈ లోకంలోకొచ్చింది అరుణ.

మీరింతవరకు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 21వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు పర్యావరణ హిత జీవన శైలి గురించి శ్రీ ఓవి రవిశేఖరరెడ్డి గారి ప్రసంగం వింటారు.
3: అందరికీ శుభోదయం. ఈరోజు కార్యక్రమం యొక్క అంశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనే రెండు అంశాలపై తీసుకోబడ్డ ఒక మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే లైఫ్ ప్రోగ్రామ్. లైఫ్ అనగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది ప్రతిపాదించింది భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలకై ప్రపంచ దేశాలన్నీ ఒక ప్రాంతంలో సమావేశమై కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు చేస్తూ ఉంటాయి. అలాగే 2021 నవంబర్ 1వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలోని గ్లాస్గో అనే పట్టణంలో జరిగిన COP26 అనే సమావేశంలో ఈ ప్రతిపాదన చేయబడింది. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అనమాట. సో ఈ ప్రతిపాదన ఏంటంటే ప్రకృతి వనరులని మానవుడు చాలా విచక్షణారహితంగా వాడుతూ పర్యావరణానికి ప్రమాదం కలిగిస్తున్నాడు. దాని నుంచి నివారించబడాలంటే వ్యక్తులుగా మరియు సమూహాలుగా మనమేం చేయవచ్చు అన్నటువంటి అంశాలన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగాను మనం ఇండ్లలో మరియు సమూహాలుగా ఆఫీసెస్లో కూడా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి విధానాలన్నింటినీ గుదిగుచ్చి ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేశారు. ఆ ప్రోగ్రామ్ని ప్రజెంటేషన్ చేసిన వారు మన భారత ప్రధానమంత్రి. ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి అంశాలని పాటించే వారిని ప్రో ప్లానెట్ పీపుల్గా గుర్తిస్తారు. అంటే మన భూమికి నమ్మదగ్గ మిత్రుడు అనమాట. అంటే ఈ ప్రోగ్రామ్ను పాటిస్తే భూమికి మేలు చేసినట్టుగా లెక్క. ఇండియా, భారతదేశం ఈ ప్రోగ్రామ్ని మొట్టమొదటి

పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికీ తెలియజేసే విధంగా ప్రధానమంత్రి గారు తయారు చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇందులో కొన్ని అంశాలని మనం డిస్కస్ చేయదలుచుకుంటే, కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఫుట్ ప్రింట్ అనేటువంటి అంశం మనకు అర్థం కావాలి. అంటే పర్యావరణ పరంగా మనిషి తను చేసేటటువంటి చర్యల వలన ఎంత అయితే వాయువులు, సో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మీథేన్ కావచ్చు, ఇటువంటి వాయువులు ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు సంవత్సరానికి అనే అంశమే కార్బన్ ఫుట్ ప్రింట్. ఈ అంశాన్ని తీసుకుంటే ఇండియాలో ప్రతి వ్యక్తి కూడా 1.8 టన్నుల ఈ వాయువుల్ని ఉత్పత్తి చేస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. అదే గ్లోబల్ యావరేజ్ అంటే ప్రపంచవ్యాప్త సగటు ఎలా ఉంది అంటే 4.5 టన్స్ ఉంది. ఇక ఒక్క అమెరికాలో ప్రతి పౌరుడు కూడా సంవత్సరానికి 16 టన్నుల వాయువుల్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా పర్యావరణానికి హాని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మన దేశం 1.8 టన్స్ అయినప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ లైఫ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇకపోతే ఇది లాంచ్ చేసినటువంటి సంవత్సరానికి మన భారతదేశం 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చి పూర్తయింది కాబట్టి 75 అంశాలు ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా ప్రజలు పాటించదగ్గ 75 అంశాలని 7 కేటగిరీస్లో చేర్చి వాటిని ఎలా అమలు చేయవచ్చో కూడా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం కింద. ఏంటి అంటే 7 కేటగిరీస్, ఎనర్జీ సేవ్డ్ అంటే శక్తి వనరులను ఆదా చేయడం, నీటిని ఆదా చేయడం, అలాగే ఒక్కసారి మాత్రమే యూజ్ చేసే ప్లాస్టిక్ని నివారించడం, తగ్గించడం, మరియు మంచి ఆహార విధానాలు పాటించడం, వ్యర్థ పదార్థాలని నివారించడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని ఆచరించడం, మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కూడా తగ్గించడం. మరి ఈ 7 కేటగిరీస్లో మనం ఒకవేళ 100 కోట్ల మంది ఒక 5 సంవత్సరాల పాటు అంటే 2022-23 నుంచి 2027-28 వరకున 100 కోట్ల మంది ఈ అంశాలని పాటిస్తే ఎంత పర్యావరణానికి ఆదా జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో కొన్ని అంశాలు గణాంకాలతో సహా మీకు వివరిస్తాను. ఒకటి, మనకు ట్రాఫిక్లో సిగ్నల్స్ దగ్గర ఇంజన్స్ను ఆఫ్ చేస్తే 22.5 బిలియన్ కిలోవాట్ పర్ అవర్ శక్తి ఆదా అవుతుంది. అలాగే మనం వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఆ వాటర్ యూజ్ చేస్తున్నప్పుడు అది కట్టివేయకుండా ట్యాప్లు అలాగే వదిలేసి వెళ్తాం, వాటిని ఆఫ్ చేస్తే 900,000 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది. అలాగే మనం బజారుకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా సామానంతా కూడా ప్లాస్టిక్ బ్యాగులు తెచ్చుకుంటూ ఉంటాం. మనం ఒక క్లాత్ బ్యాగ్ కనుక తీసుకెళ్లగలిగితే, ఈ 100 కోట్ల మంది తీసుకెళ్లగలిగితే 375 మిలియన్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అంటే ఘన వ్యర్థాలు నివారించబడతాయి. అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్, మన ఇళ్లలో వాడే సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, రకరకాల పదార్థాలన్నీ కూడా మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. వాటిని గన ఎలక్ట్రానిక్ వేస్ట్ని తీసుకొని మరియు రీసైక్లింగ్ చేసే వాళ్ళకి కానీ ఇవ్వగలిగితే మనకు 0.75 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ సేవ్ అవుతుంది. అలాగే మనము ఫుడ్ కూడా చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఫుడ్ని ఇళ్లలో కావచ్చు, పార్టీస్ కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు, ఆ ఫుడ్ మొత్తాన్ని వేస్ట్ అయిన ఫుడ్ని మనం కంపోస్ట్ చేయగలిగితే 15 బిలియన్ల టన్నుల ఆహార పదార్థాలని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా కార్బన్ వ్యర్థాలు ఈ పై ఆచరణాత్మక అంశాలను కనుక పాటిస్తే 20% మనకి తగ్గిపోతాయి. ఈ అలవాట్లన్నీ కూడా ఇవన్నీ చేయడానికి ప్రతి వ్యక్తి కూడా ఏదైనా అలవాటుని 21 డేస్ నిరంతరాయంగా పాటిస్తే అది ఒక హ్యాబిట్గా మారిపోతుంది, అలవాటుగా మారిపోతుంది. ఆటోమేటిక్గా అది అలా చేసుకుంటూ మనం లైఫ్లో ముందుకెళ్తాం. ఒక్క కేటగిరీ అంశంలో మనం పాటించదగిన మరికొన్ని ఆచరణాత్మక అంశాలు ఏంటంటే, శక్తిని ఆదా చేసే దానికి సంబంధించి కేటగిరీ 1 తీసుకుంటాడు. ఆ కేటగిరీ 1లో మనం కొన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చు. 1, మన ఇళ్లలో ఎల్ఈడి బల్బ్స్, ట్యూబ్లైట్స్నే వాడితే చాలా శక్తి ఆదా అవుతుంది. జనరల్గా మనం 40 వాట్ బల్బ్స్ వాడుతూ ఉంటాం, దానికి బదులుగా 40 వాట్ ట్యూబ్లైట్స్ వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. అవి 4 to 6 ఇయర్స్ మాత్రం వస్తాయి. అలా కాకుండా ఎల్ఈడి ట్యూబ్లైట్స్నే వాడితే మనకి 10 ఇయర్స్ వ్యవధి వస్తుంది, అలాగే 40,000 గంటల పాటు పనిచేస్తుంది బల్బు, అలాగే 60% విద్యుత్ ఆదా అవుతుంది. ఇక 2వ అంశం, ప్రజా రవాణా. మనం లేస్తే సొంత కార్లు, సొంత బైకులు ఎక్కువ వాడుతుంటాం. సో ఇప్పుడు సైకిల్ కానీ, నడక కానీ, బసెస్లో కానీ, మెట్రో ట్రైన్స్లో కానీ, ట్రైన్స్ కానీ వాడుతూ ఉంటే వ్యక్తిగత కార్లు, వ్యక్తిగత వాహనాల యొక్క వాడకం తగ్గిస్తే ఎంతో ఫ్యూయల్ ఆదా అవుతుంది. అలాగే మనం ఇళ్లలో లిఫ్ట్కు బదులు మెట్లను ఎక్కడం దిగడం చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ నియంత్రణ, గుండె ఆరోగ్యం బాగుంటుంది, కండరాలు బలపడతాయి, కాళ్ళు, ఎముకలు, కీళ్ళు అన్నీ దృఢంగా ఉండి ఎక్కువ కాలం మనం జీవించడానికి దోహదపడుతుంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనము రెడ్ లైట్ పడగానే ఇంజన్స్ ఆఫ్ చేస్తే పెట్రోల్, డీజిల్ అంతా కూడా ఆదాయ వాయువు ధ్వని కాలుష్యం నివారించబడుతుంది. తక్కువ దూరాలకు మనము సైకిల్ని కనుక వినియోగించగలిగితే మరింత ఆరోగ్యము, మరింత ఫ్యూయల్ ఆదా అవుతుంది. కాబట్టి పర్యావరణహిత జీవనశైలిని

0: మన జీవితంలో భాగంగా చేసుకొని మన వంతు ప్రయత్నంగా భూమిని క్లైమేట్ చేంజ్కి, వాతావరణ మార్పులకి, భూమి యొక్క టెంపరేచర్ రైజ్ కాకుండా చూడడానికి మన వంతు దోహదం చేసే విధంగా మనం పాటించగలిగితే, సో మనం చాలా వరకు ప్రపంచానికి, భూమికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.
1: ఇంతవరకు మీరు పర్యావరణ హిత జీవనశైలి గురించి శ్రీ ఓవి రవిశేఖర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
3: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
4: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
2: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
3: మరైతే సరైన నంబర్
2: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
2: పని నుండి కాదు,
3: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించింది సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వినబోయే పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడింది. సాహిత్యం కందికొండ, సంగీతం చక్రీ.

0: అయ్యో
1: అరే జాగ్రత్త తప్పిందంటే డబ్బు నష్టం.
0: లేదు లేదు, నా ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ బ్యాంక్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి.
2: అయితే
0: డిజిటల్ పేమెంట్ లో ఎప్పుడైనా మోసం జరిగితే అప్పుడు వెంటనే అలర్ట్స్ లభిస్తాయి.
3: కానీ డబ్బు పోయింది కదా.
0: లేదు, డబ్బు పోలేదు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా వినండి, నిర్ణీత సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు రీఫండ్ వస్తుంది. ఆర్బీఐ చెబుతుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు స్వాతికిరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం విందాం. స్వరకల్పన కెవి మహదేవన్.

విన్న ఆ పాట గంగోత్రి చిత్రం కోసం కౌసల్య ఐశ్వర్య పాడింది. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు విందాం శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహన భోగరాజ్ పాడింది. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కిజే మేయర్.

విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: సమాచార లేఖ. భారత ప్రధాని 12 సంవత్సరాల పాలన అభివృద్ది, గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రయోజనాల విషయంలో అనేక విజయాలు సాధించామని జిల్లా కార్యశాలను పార్టీ జిల్లా అధ్యకులు పిక్కి నాగేంద్ర అన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం దేశ పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తున్న మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ది మరియు ప్రజా సంక్షేమం విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మా తెలుగు తల్లికి రాష్ట్రగీతంలో గలగలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తామని, ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తుందని ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యేకంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ది చేసి గోదావరిలోకి విడుదల చేయాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు భరోసానిచ్చే మార్గమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో నేలలో తేమ నిల్వ, పంటల వైవిధ్యం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల ఆలస్యం, పొడి విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుంది, పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా MOU కుదుర్చుకుని వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా రాజానగరం మండలం దివాన్ చెరువులోని ప్రాంతీయ అటవీ అభివృద్ది కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఆ మొక్కలను పెంచడం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమిటన్న విషయాలను అటవీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న GTM ఎక్స్పోలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన మెట్రో ఎక్స్పెడిషన్ GTM టూరిజం అవార్డు 2026ను రాష్ట పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్కేష్ స్వీకరించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజాసేవకుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి ఈ ప్రాంత రైతాంగానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ అని అభివర్ణించారు. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద కాటన్ ద్వారా నిర్మించిన ఆనకట్టను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు సూచించారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ది పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగాసిటీగా అభివృద్ది చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవీర వెంకట సత్యనారాయణ. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: వాద్య సహకారం కె సాయికుమార్ వయోలిన్,

0: ఈ జయభాస్కర్ మృదంగం. ముందుగా వినండి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. హలో
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, చెప్పండి.
2: దేవరాజు గారు, సాల్మన్ మేడం.
1: చెప్పండి సాల్మన్ గారు.
2: బిగ్ బాస్ మేడం సినిమా
1: పాట వస్తుందండి, వినేద్దాం.
2: ఆర్నగడ్డ పోలే కోసం అందరికి వస్తుంది మేడం.
1: ఓకే.

0: హలో హలో
1: హలో మేడం,
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం
0: పేరు?
1: దివ్య మేడం.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అల్లుడ మజాకులో నుంచి. రెడ్ రెడ్ గుడ్ పాట మేడం.
0: ఓకే. అల్లుడా మజాకా చిత్రం నుంచి ఓ మంచి పాట.

0: हेलो हेलो
1: हेलो नमस्ते मैडम।
0: नमस्ते अंडी, ఎక్కడ నుంచి?
1: మార్కపురం మేడం।
0: పేరు?
1: లార్జీ మేడం।
0: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఆరాధనలు పాట అండి మేడం।
0: ఓల్డా?
1: మంచి పాట।
0: ఆరాధన అంటే మూడు ఉన్నాయి కదా,
1: రామారావుది మేడం,
0: ఎన్టీఆర్ గారిది। ఓకే, మంచి పాట, పాట వస్తుందండి, వినేద్దాం।
1: Yeah.

0: हेलो हेलो हेलो हेलो
1: హలో,
0: హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నమస్తే మేడం. నేను పాలకుడు నుంచి రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నాను మేడం.
0: రాఘవేంద్రరావు గారు చెప్పండి.
1: రేపు ప్రముఖ దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారి వద్దంటుంది మేడం. ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించారు.
0: ఓకే.
1: ఆయన ఎక్కువ కృష్ణగారితో ఎక్కువ దర్శకత్వం అందించిన కేఎస్ఆర్ దాస్ గారికి ఒక రోజు ముందుగానే ఘనమైన ఇవ్వాలి. అలాగే రేపు ప్రముఖ నిర్మాత రామోజీరావు గారి వద్దంతి కూడా ఉంది మేడం.
0: ఓకే.
1: ఒక రోజు ముందుగానే ఘనమైన ఇవ్వాలనిపిస్తూ కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వం వహించిన
0: హలో
1: చిత్రం
0: చిత్రం
1: ఏజెంట్ గోపి

0: విష్ణంశెట్టి వెంకట్రావు మేడం.
1: చెప్పండి వెంకట్రావు గారు, ఇప్పుడు ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
0: తాండ్ర పాపారాయుడు సినిమా నుంచి అభినందన మందారమాల అనే పాట అయింది మేడం.
2: హలో.
1: హలో.
0: తాండ్ర పాపారాయుడు సినిమాలో పాట అయింది మేడం.
1: పాట వస్తుందండి, వినిద్దాం అందరం.
0: ఓకే మేడం, ఛానల్ గ్యాప్ తీసుకున్నాం.
1: ఓకే, వెల్కమ్. అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ. ఓకే
0: ఓకే మేడం.

0: హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: పేరు రాంబాబు మేడం.
0: ఎక్కడి నుంచి?
1: రాంబాబు.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: రంగమోహన్ నుంచి. రంగమోహన్.
0: క్లారిటీ లేదండి, సినిమా పేరు?
1: రంగమోహన్ మేడం, చిరంజీవి.
0: రంగమోహనా?
1: రంగమోగుడు.
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: దాంట్లో మంచి పాట ఒకటి మేడం.
0: ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం.

0: हेलो
1: हेलो, నా పేరు హన్సిక మేడం.
0: హన్సిక, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాకు దేవరా సినిమాలో నుంచి ఎందుకు పుట్టిందో ఆ సాంగ్ కావాలి మేడం.
0: దేవరానా?
1: హలో మేడం.

0: పాట వస్తుంది వినేద్దాం.
1: దేవరా మూవీలో నుంచి ఎందుకు పుట్టిన సాంగ్ కావాలి మేడం?
0: దేవరా మూవీ నుంచి మంచి పాట వినిపిస్తానైతే, ఓకేనా?

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం ఎఫ్ఎం. హలో హలో
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడ నుంచి?
2: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
1: పోలయ్య గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
2: మేడం, సూపర్ స్టార్ కృష్ణ నటించిన 1979 అల్లరి బుల్లోడు మూవీ నుంచి.
1: అల్లరి
2: తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరు మల్లె పువ్వ, చక్కని జాబిలి ఎక్కడున్నాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తా. అపారించండి మేడం.
1: ఓకే, పాట వస్తుందండి మీకోసం.
2: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, చిన్నప్ప గారు, అశోక్ గారు, అలాగే

0: సాల్మాన్ రాజు గారు, నల్లగొద్ద వెంకటేశ్వర గారు, లక్ష్మీప్రియాంక, నరేందర్ రెడ్డి, తిరుమల రామయ్య గారు, సర్దార్ భాయ్ గారు, వీరందరి కోసం మేడం.
1: ఆకాశవాణి శ్రోతలందరి కోసం పాట వస్తుంది, వెల్కమ్.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎక్కడి నుంచి?
1: తిరుపతి నుండి మేడం.
0: పేరు?
1: ఓవల్ రెడ్డి మేడం.
0: చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: ఇది బడిపంచుల చిత్రంలో బుచాడమ్మ బుచాడు బుల్లి పెట్టెల్లో ఉన్నాడు కళ్ళకెప్పుడు కన్నపరుడే కబురులేనో చెబుతాడనే పాట కావాలి మేడం.
0: పాట వస్తుందండి. ఓకేనా?
1: ఓకే మేడం, బాయ్ మేడం.

0: హలో హలో
1: మేడం.
0: చెప్పండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే. పేరు?
1: పేరు కోటేశ్వర మేడం. కొత్త కొత్తపల్లి నుంచి.
0: చెప్పండి.
1: ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో సొగసే వీర పూసుకున్నాను మళ్ళీ దిగతేనట్టుగానే పడ మేడం. వినయ శ్రోతలందరి కోసం.
0: ప్రెసిడెంట్ గారి పెళ్ళ, ఇందులో మంచి పాట ఉందండి.
1: మేడం
0: అందులోనే మీరు కోరిన పాట కాదు, మంచి పాట వినిపిస్తాను. ఓకే
1: సరే మేడం. వినసదా.
0: ఓకే.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, హలో,
4: హలో,
3: చెప్పండి.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. పేరు
4: మేడం? నా పేరు లక్ష్మయ్య.
3: ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
4: నాగర్ కర్నూలు జిల్లా మేడం. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ మేడం, ఊరు పేరు, గ్రామం.
3: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలండి
4: మేడం? చిన్న పేరు చిరంజీవి దొంగ మేడం, దొంగ.
3: ఓకే,
4: చిరంజీవి దొంగ.
3: అందులో ఏ పాట అండి?
4: గోలీ మార్ మార్ మార్ అన్న పాట మేడం.
3: ఓకే, వస్తుంది
4: పాడేయండి మేడం.

0: ముద్దు, కొత్త కర్రలు చికనే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్ గెలచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
4: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ అంశం గురించి శ్రీ మామిళ్ళపల్లి శ్రీనివాసులు గారితో పరిచయం ప్రసారమవుతుంది. హలో.
5: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి? ఓకే, కొంచెం రేడియోకి దూరంగా రండి సార్. ఓకే, ఏ పాట కావాలి ఇప్పుట?
5: కక్ష మేడం.
4: అందులో ఏ పాట అండి?
5: కంటిరీగతో చెప్పాను మేడం.
4: పాట వస్తుంది, వినేద్దాం అందరం.
5: ఓకే మేడం.

0: నీతో జింగ పట్టి కట్టానురా, పొళ్ళంత కళ్ళుగా నిన్నెదురు చూసానురా. అద్దయ్య
1: పొద్దుకు ముద్దని పద్దెవరు రాస్తారులే, వద్దన్న కొద్దీ ముద్దెక్కువ.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో మర్రిపూడి మండలం కెల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: నమస్తే పిల్లలు, రేడియో బాలానందం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వినోదం, జ్ఞానం, పాటలు, కథలు, కవితల మేళవింపుగా సాగే ఈనాటి బాలానందం కార్యక్రమం సమర్పిస్తున్నవారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కెల్లంపల్లి గ్రామం మరిపూడి మండలం విద్యార్థిని, విద్యార్థులు. ముందుగా అమ్మకు జే జే, నాన్నకు జే జే, అమ్మ మొదటి దైవము అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు 1వ తరగతి చెందిన కొమ్ముల వర్షిణి, కొమ్ముల అనన్య మరియు గంగవరపు హవీల గ్రేస్. వీరిని స్వాగతిద్దామా మరి.

0: అమ్మకు జయ జయ, నాన్నకు జయ జయ, అమ్మ మొదటి దైవము అంటూ చక్కగా గేయాలను ఆలపించిన చిన్నారులను అభినందిద్దామా పిల్లలు. తదుపరి సుమతి శతకం నుండి పద్యాలు భావాలు చెప్పడానికి 2వ తరగతికి చెందిన కొమ్ముల జ్యోతిర్మయి, కొమ్ముల నయిని మన ముందుకొస్తున్నారు. విందామా మరి.
1: వినదకు ఎవరు చెప్పినా వినంతనే వేగపడక ఇవరింపదగ కనికళ్ళ నిజము తెలిసిన మనురపోని నీతి పడులు మహిళ సుమతి భావం ఎవరు చెప్పినా వినాలి తొందర పడకూడదు నిదానంగా ఆలోచించాలి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి అలా తెలుసుకున్నవాడే తెలివైనవాడు.
2: సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలలిను భంగిన్ సిరిదా బోయిన భోగును కరిమింగిన ఎలగ పండు కరిని సుమతి భావం సంపద వచ్చేటప్పుడు టెంకాయలను నీళ్ళు వలే తెలియకుండానే వస్తుంది సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన ఎలగ పండులోని గుజ్జు వలె తెలియకుండానే పోతుంది.
0: సుమతి శతకం నుండి వినదగుని ఎవ్వరు చెప్పినా సిరిదా వచ్చిన వచ్చును అనే పద్యాలను కొమ్ముల జ్యోతిర్మయి, కొమ్ముల నయిని చక్కగా పాడి వినిపించారు కదూ, వారికి జేజేలు పలుకుదామా. తదుపరి చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి అంటూ గేయాన్ని ఆలపించడానికి 1వ తరగతి పిల్లలు కొమ్ముల వర్షిణి, కొమ్ముల అనన్య, గంగవరపు హవీలా గ్రేస్ మన ముందుకు వస్తున్నారు. వారిని స్వాగతిద్దామా పిల్లలు.
3: చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి చొక్కల్లో చంద్రుడు చూడవ చాడు తెల్లవారేసింది కొడుకుంది చూసింది కోడలి గుడ్డు పెట్టింది చూసేటి పిల్లలు చూడరమ్మా మొదటి వాళ్ళు చూడరమ్మా అడేటి వారికి అచ్చావు పాలు పాడేటి వారికి పాడి
0: చిన్నారి పొన్న

0: మారి చిట్టి నా తల్లి అంటూ చక్కగా గేయాన్ని ఆలపించిన కొమ్ముల వర్షిణి, కొమ్ముల అనన్య మరియు గంగవరపు హవీలా గ్రేస్కు అభినందనలు తెలియజేద్దామా? తరువాత గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అంటూ వేమన శతకం నుండి ఒక పద్యాన్ని చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 1వ తరగతి విద్యార్థి కొమ్ముల కార్తీక్. స్వాగతిద్దామా పిల్లలు?
1: గంగి గోగుపాలు కరుటరైన చాలు, కడవడైననేమి కరువు పాలు, పత్తి గడుగుగూడు పట్టడైన చాలు, ఇష్టరామి రామ ఎనవరేమా.
0: గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అంటూ చక్కగా వేమన శతకం నుంచి పద్యాన్ని చెప్పిన కార్తీక్ను అభినందనలు తెలియజేద్దామా పిల్లలు? గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అంటూ గేయాన్ని ఆలపించడానికి జి కిరణ్ కుమార్, ఎం లక్ష్మీచంద్రిక మన ముందుకు వస్తున్నారు. వారిని స్వాగతిద్దామా మరి.

0: బామల్లార.
1: గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అనే గేయాన్ని చక్కగా ఆలపించిన జి కిరణ్ కుమార్, ఎం లక్ష్మీచంద్రకు అభినందనలు తెలియచేద్దామా పిల్లలు? మన తెలుగు తల్లిని గురించి తేనె పలుకుల తెలుగు తల్లి అంటూ చక్కని గేయాన్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు ఎన్ జీవన్రాజు, జి బిందు భార్గవి. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.

0: తెలుగు తల్లి.
1: మన తెలుగు తల్లి గురించి చక్కగా గేయాన్ని ఆలపించిన ఎన్ జీవన్ రాజు, జి బిందు భార్గవికి అభినందనలు తెలియచేద్దామా పిల్లలు? కథలు అంటే మనకి అందరికీ కూడా చాలా ఇష్టం కదూ పిల్లలు. తెలివైన కాకి అనే కథను చెప్పడానికి మన ముందుకు వస్తుంది 2వ తరగతి విద్యార్థిని కొమ్ముల నయని. తనను స్వాగతిద్దామా పిల్లలు.
2: ఒకరోజు ఒక కాకి ఒక చెట్టు కొమ్మపై కూకొని మాంసం ముక్కను తెచ్చుకొని నోట్లో పెట్టుకొని కూకుంది. దూరంలో ఉన్న ఒక నక్క చూసి ఆమె మాంసం ముక్కను ఎలా అయినా కాజేయాలి అనుకుంది. ఆ నక్క ఆ కాకి దగ్గరికి వెళ్ళి, కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావంట కదా, ఒకసారి పాట పాడవా అని అడిగింది. ఆ కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను తీసుకొని కాళ్ళ కింద పెట్టుకొని పాట పాడింది. ఆ నక్క ఎలాగైనా ఈ మాంసం ముక్కను కాజేయాలి అనుకుంది. మళ్ళీ ఆ నక్క, కాకి బావా,

0: నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావంట కదా, ఒకసారి డ్యాన్స్ చేయవా అని అడిగింది. ఆ కాకి కాలి కిందన్న మాంసం ముక్కను తీసుకొని నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేసింది. కాకి బావా, నువ్వు పాట పాడితే డ్యాన్స్ చేస్తావంట కదా, పాట పాడితే డ్యాన్స్ చేయవా అని అడిగింది. ఆ కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను మింగేసి పాట పాడితే డ్యాన్స్ చేసింది. ఆ కాకి తెలివికి ఆ నక్క తోక ముడుచుకొని వెళ్ళిపోయింది.
1: చక్కగా తెలివైన కాకి అనే కథను కొమ్ముల నయని చక్కగా వినిపించింది కదూ. అభినందనలు తెలియజేద్దామా పిల్లలు. తదుపరి గుడ్ హ్యాబిట్స్ గురించి ఇంగ్లీష్లో రైమ్ చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు 1వ తరగతికి చెందిన అనన్య, కార్తీక్, హవీల గ్రేస్, వర్షిణి. ఈ పిల్లలందరినీ స్వాగతిద్దామా.
2: Clap with hands.

చక్కగా రైమ్స్ చెప్పి మనల్ని అలరించిన అనన్య, కార్తీక్, హవీలా గ్రేస్, వర్షిణి వీరందరినీ అభినందిద్దామా పిల్లలు? తరువాత సున్నాను పరిచయం చేస్తూ పది చిలకలు అంటూ చక్కని గేయంతో మన ముందుకు వస్తున్నారు రాచపూడి బాలు, కొమ్ముల నయని, కొమ్ముల హనీన రెండవ తరగతి విద్యార్థులు. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.

అయితే ఐదు మిగిలను, ఐదు చిలుకలు అరుస్తుండగా అరవలేక ఒకటి పోతే నాలుగు మిగిలను, నాలుగు చిలుకలు నవ్వుచుండగా నవ్వలేక ఒకటి పోతే మూడు మిగిలను.

0: గిలాను.
1: 10 చిలుకలు అంటూ చక్కగా గేయాన్ని ఆలపించిన నయని, హనీనా, బాలుకు అభినందనలు తెలియజేద్దామా పిల్లలు? తదుపరి వేమన శతకం నుండి కొన్ని పద్యాలను చెప్పడానికి 1వ తరగతి విద్యార్థులు అనన్య, హవీల ఇద్దరు మన ముందుకు వస్తున్నారు. విందామా పిల్లలు?
0: నిక్కమైన మంచి నీళ్ళ మొక్కడి చాలు, తలుకు బెలుకురాలు తట్టరేళ చదువు పద్యం మరి చాలదా ఒక్కటి విశ్వదావిరామ వినరవేమ. నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును, స్థాల మలిమి కానీ ధన మలిమి కాదయ్యా విశ్వదావిరామ వినురవేమ.
1: చక్కగా పద్యాలను మనకు వినిపించిన హవీల, అనన్యలను అభినందిద్దామా పిల్లలు? తరువాత పొడుపు కథలు అడగడం, విప్పడం చాలా సరదాగా ఉంటుంది కదూ. ఇలాంటి పొడుపు కథలను అడగడానికి, విప్పడానికి మన ముందుకు వస్తున్నారు రాచపూడి బాలు మరియు కొమ్ముల నయని.

0: తిని స్వాగతిద్దామా పిల్లలు.
1: తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో వేరుతారు. ఏమిటది? ఏమిటి?
2: పుస్తకం. నేల మీద ఉంటాను, నీటిలో ఉంటాను, నేల మీద నిదానం, నీటిలో బహువేగం. ఏమిటది? ఏమిటి?
1: తాబేలు. పొడవైన బండి, కూత వేసే బండి, చిక్కుబుక్కు బండి. ఏమి బండి? ఏమి బండి?
2: రైలు బండి. నేల మీద గంతుతాను, నీటిలో ఈదుతాను, బెగబెగమని అరుస్తాను. ఎవరిని? నేను ఎవరిని?
1: కప్ప. కిటకిట తలుపులు, కిటారి ఎప్పుడు తీసిన చప్పుడు లేదు. ఏమిటది? ఏమిటది?
2: కరువు రెప్పలు. ఆకాశాన 60 గదులు, గదికి ఒక సిపాయి, సిపాయికో తుపాకి. ఏమిటది? ఏమిటి?
1: తేనె పట్టు. చూస్తే చూస్తాను, నవ్వితే నవ్వుతాను, గుద్దితే పగులుతాను. ఏమిటది? ఏమిటది?
2: అద్దం. మమ్మ చీరను మద పెట్టలేము, మా నాన్న డబ్బులు లెక్క పెట్టలేము. ఏమిటది? ఏమిటి?
1: ఆకాశము చుక్కలు.
0: చక్కగా పొడుపు కథలతో అలరించిన కొమ్ముల నయని మరియు రాచపూడి బాలుని అభినందిద్దామా పిల్లలు. రైమ్స్ అంటే మన అందరికీ ఇష్టం కదూ పిల్లలు. సరదా సరదాగా రైమ్స్ చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు 2వ తరగతి విద్యార్థులు ముంగర దివ్యకృప, రాచపూడి బాలు, కొమ్ముల నయని, కొమ్ముల జ్యోతిర్మయి, కొమ్ముల నైసి మరియు రాచపూడి ధనుష్. వీరందరినీ స్వాగతిద్దామా పిల్లలు.
3: Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above our two sides, like a diamond in the sky.

0: Eat banana, drink banana, drink, drink banana.
1: Chubby chin, dimple chin, rosy lips, teeth, teeth, teeth, curly hair, very fair. Eyes are blue, lovely too. Teacher's pet is that you? Yes, yes, yes. Sunday, Monday, Tuesday too. Wednesday, Thursday, dust for you. Friday, Saturday, dust the air. Now let's say this again.
0: Butterfly, butterfly, where are you going? Out in a garden. What are you doing? Dancing, dancing.
2: చక్కగా రైమ్స్ని పాడిన 2వ తరగతి విద్యార్థులు ముంగర దివ్యకృప, రాచపూడి బాలు, నయని, జ్యోతి, నైసి వీరందరికీ అభినందనలు తెలియజేద్దామా పిల్లలు? తరువాత పండుగలు అంటే మనందరికీ ఇష్టం కదూ పిల్లలు. దీపావళి పండుగ గురించి గేయం రూపంలో ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు 2వ తరగతి విద్యార్థులు జ్యోతిర్మయి, నయని, హనీన. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.
0: దీపావళి దీపావళి గోడలపై అరుగులపై బారులుగా దీపావళి గుమ్మాలకు వేలారే గుమ్మటాల దీపావళి రండి రండి పిల్లల ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదిగదిగో చూశారా రండి రండి పిల్లల చిచ్చుబుడ్డి వెలిగిద్దాం చీకట్లను తరిమేద్దాం చిరునవ్వులు చిందిద్దాం పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నా పిల్లలారా రమ్మన్నాయి చిన్న కృష్ణుడికి ఏమన్నా రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి గుర్తికి గుర్తికి ఇమ్మన్నాయి పూల దండలు గుచ్చమన్నాయి బంతి పూలు ఏమన్నాయి చవంతి పూలు ఏమన్నా బంతులాట ఆరమన్నాయి గంతులు వేస్తూ పాడమన్నాయి.
2: ఇంటింటా దీపావళి అంటూ పూచిన పూలు అంటూ చక్కగా గేయాలను ఆలపించిన నయని, హనీన, జ్యోతిని అభినందిద్దామా పిల్లలు. తదుపరి తేనెల తేటల మాటలతో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కె తనూజ, ఎం దివ్య, జి పావని, ఎం యమీమ. వీరిని స్వాగతిద్దామా పిల్లలు.

0: తేనెల తేటల మాటలతో అనే దేశభక్తి గేయాన్ని చక్కగా ఆలపించిన తనూజ, దివ్య, పావని ఎమీమాలకు జేజేలు పలుకుదామా పిల్లలు? మీరింతవరకు బాలానందం కార్యక్రమంలో మర్రిపూడి మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కెల్లంపల్లి విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
2: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
1: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
2: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
3: ఈనాటి బాలానందం కార్యక్రమంలో ఈ పాట వింటారు.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అదే వేదిక నుండి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ శిక్షణా కేంద్రాన్ని, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 75 స్పేస్ ల్యాబ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. అనంతరం రాష్టపతి ప్రసంగిస్తూ

0: ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని కోరారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: ట్రైబల్ లోగో కో జో హమ్ కేతే హై కి పిచడే హుయే హై ఉన్కే పాస్ ఓ బహుత్ టాలెంటెడ్ హై. ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए, आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
2: మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా వంటి 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. అహ్మదాబాద్ నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీల్లోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
3: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ షురూ హో రహీ హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూం. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ కీ బాత్ హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కీ డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
0: భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2 సార్లు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2వ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని శుక్రవారం ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది.
2: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎస్సీఓఆర్ సోమవారం నుండి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖ నగరంలోని సింహపురి కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వేరంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి, రాష్ట్ర సమగ్ర అభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
4: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని ఈ రోజు చేసి చూపించాం.
0: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాల చొప్పున రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలు అన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి తుది ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం

0: అవసరమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలతో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వరం నుండి పారాదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీరప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. తీన్ సెక్షన్ హై ఇస్మే సే, ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఔర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై, జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
2: త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్టు వద్ద శుక్రవారం జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవటం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సముద్ర ఆహార ఎగుమతుల జాతీయ కార్యశాల గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యశాలలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $8.5 బిలియన్ ఎగుమతిని సాధించిందని, ఇది దాదాపు 70% వృద్ధి అని తెలిపారు. ఇవి కేవలం ఒక గణాంకాలు మాత్రమే కాదని, దేశ ఎగుమతి వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు అని ఆయన తెలిపారు.
3: In the year 2013-14, about $5 billion worth of fish. Today, in the year ended 31st March, we have exported $8.5 billion of marine products. That's a 70% growth. Global trade in the fisheries sector was about $150 billion in 2014. In the year 2024, it has reached $164 billion. Growth is 10%. We have achieved 70% growth.
2: శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారులలో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతున్నట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమేనని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందిస్తామని చెప్పారు. అంతకుముందు వాట్సప్ చాట్బాట్ సంతోష్ పీఎం సూర్యఘర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
0: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేల్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులతో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, భూ పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ

0: వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు.
1: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్క నాటడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత చైతన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
0: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అలాగే గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గవర్నర్ తెలుపుతూ,
2: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
1: ఢిల్లీలోని ఒక హోటల్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
0: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్భవన్లోని గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
1: ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుగుణ, ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్ధికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కెవి శాంత్రి శ్రీ గారి ప్రసంగం వింటారు.
1: జూన్ 7 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఈ సందర్భంగా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది మానవాళి యొక్క అభివృద్ధికి

సోపు అను అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా సురక్షిత ఆహారం అంటే ఏమిటి, దీన్ని సేఫ్ ఫుడ్ అంటాము. సో ఎలా, ఏ ఆస్పెక్ట్స్లో మనము ఫుడ్ సేఫ్గా ఉంది అని కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫుడ్ అయితే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపకరిస్తుందో దానిని సేఫ్ ఫుడ్ అంటాం, అంటే సురక్షిత ఆహారము. అంటే ఆ ఆహారం మనం తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకూడదు, రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీయకూడదు, మరియు పోషకాలు ఇచ్చేలాగా ఉండాలి, శరీర నిర్మాణానికి అభివృద్ధికి దోహదపడాలి. ఈ సురక్షిత అనే పదాన్ని అన్ని దశలలోనూ మనము ఆహారానికి అప్లై చేయొచ్చండి. అంటే మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ, మనము వండటము తర్వాత తినటము, ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండేలాగా చూడాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటి, మనిషి జీవించటానికి అవసరమైనది ఆహారము, నీరు, గాలి.

0: తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ మనము వండటము తర్వాత తినటము ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండేలాగా చూడాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటి, మనిషి జీవించటానికి అవసరమైనది ఆహారము, నీరు, గాలి. ఇవి లేకుండా ఎవరు బ్రతకలేరు అన్నది తెలుసు. కానీ ఇవి సురక్షితంగా ఉండాలి, కలుషితం కాకూడదు అనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. కలుషిత ఆహారము తిని, కలుషిత నీరు త్రాగి ప్రతిరోజు మనకి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. పరిశుభ్రంగా కడగటం, సరిగా వండటం సురక్షిత ఆహారానికి చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్నెస్ తోటి పచ్చి కూరలు మరి కొన్ని మూల పదార్థాలని తీసుకుంటూ ఉన్నారు, కానీ అవి కూడా శుభ్రంగా కడగటం అనేటువంటిది మాత్రం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు బాగా ఉడికించాలి, ఎందుకంటే ఈ మాంసాహారంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టైం కనుక ఉడికిస్తే అవి నిర్వీర్యమైపోతాయి. అందువల్ల అది కూడా పాటించాలి. ఇంకను మనము వండేటువంటి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను, అంటే కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు, ఇట్లన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది బేసిక్గా ఎవరమైనా సరే ఫాలో అవ్వాలి. ఇలా కాకుండా మనము ప్రతి స్టేజ్లోనూ ఈ సురక్ష
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం అభివృద్దికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: జూన్ 7 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఈ సందర్భంగా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది మానవాళి యొక్క అభివృద్ధికి ఏ విధంగా సోపానము అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా సురక్షిత ఆహారం అంటే ఏమిటి, దీన్ని సేఫ్ ఫుడ్ అంటాము. సో ఎలా, ఏ ఆస్పెక్ట్స్లో మనము ఫుడ్ సేఫ్గా ఉంది అని కన్సిడర్ చేయొచ్చు. ఏ ఫుడ్ అయితే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉపకరిస్తుందో దానిని సేఫ్ ఫుడ్ అంటాం, అంటే సురక్షిత ఆహారము. అంటే ఆ ఆహారం మనం తీసుకున్న తర్వాత ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించకూడదు, రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీయకూడదు, మరియు పోషకాలు ఇచ్చేలాగా ఉండాలి, శరీర నిర్మాణానికి అభివృద్ధికి దోహదపడాలి. ఈ సురక్షిత అనే పదాన్ని అన్ని దశలలోనూ మనము ఆహారానికి అప్లై చేయొచ్చండి. అంటే మనం ఆహారం తీసుకుంటున్నాము అంటే అది ఎక్కడ పండుతుంది, దాని మొదలు ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ మనము వండటము తర్వాత తినటము ఈ ప్రతి ప్రక్రియలో కూడాను సురక్షితంగా ఉండే

లాగా చూడాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటి, మనిషి జీవించటానికి అవసరమైనది ఆహారము, నీరు, గాలి. ఇవి లేకుండా ఎవరు బ్రతకలేరు అన్నది తెలుసు. కానీ ఇవి సురక్షితంగా ఉండాలి, కలుషితం కాకూడదు అనేటువంటిది అందరూ తెలుసుకోవాలి. కలుషిత ఆహారము తిని, కలుషిత నీరు త్రాగి ప్రతిరోజు మనకి ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. పరిశుభ్రంగా కడగటం, సరిగా వండటం సురక్షిత ఆహారానికి చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్నెస్ తోటి పచ్చి కూరలు మరికొన్ని మూల పదార్థాలని తీసుకుంటూ ఉన్నారు. కానీ అవి కూడా శుభ్రంగా కడగటం అనేటువంటిది మాత్రం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు బాగా ఉడికించాలి. ఎందుకంటే ఈ మాంసాహారంలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ టైం కనుక ఉడికిస్తే అవి నిర్వీర్యమైపోతాయి. అందువల్ల అది కూడా పాటించాలి. ఇంకను మనము వండేటువంటి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉపయోగించే వస్తువులన్నీ కూడాను, అంటే కత్తిపీట, చాకు, వంట పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు, ఇట్లన్నీ కూడాను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇది బేసిక్గా ఎవరమైనా సరే ఫాలో అవ్వాలి. ఇలా కాకుండా మనము ప్రతి స్టేజ్లోనూ ఈ సురక్షిత ఆహారాన్ని ఎలా పాటించాలి అని వస్తే, మొదటిగా మనము ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. అంటే మన ఆహారాన్ని పండించేటప్పుడు, సేద్యం చేసేటప్పుడు ఎలాగా సురక్షితంగా ఉండాలి అనేటువంటిది చూద్దాము. ఇప్పుడు అన్హెల్దీ కాంపిటీషన్ అయిపోయింది రైతుల మధ్య. ప్రక్క పొలం వాడు ఎక్కువ కృత్రిమ ఎరువులు వేస్తున్నాడు, పెస్టిసైడ్స్ వేస్తున్నాడు అనేటువంటి, దీనితోటి యువతల పొలం వాళ్ళు కూడా మరికొంచెం ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, వండేటువంటి ఆహారం కూడా కలుషితం అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్, ఈ వీడిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లాంటి కెమికల్స్ అన్నీ వాడుతున్నారు. మళ్ళీ కృత్రిమ ఎరువులు, యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా కృత్రిమ ఎరువులు, ఇవన్నీ కూడా వాడుతున్నారు. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవన్నీ మనం తినే ఆహారం మీదే లాడ్జ్ అవుతున్నాయి, అబ్జర్బ్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. ఏంటి, చిన్న చిన్న రుగ్మతల నుంచి ప్రాణాంతకమైన క్యాన్సర్ వరకు కూడా వీటి వల్లే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చినప్పుడు వీటిని నిల్వ చేస్తూ ఉన్నారు. నిల్వ చేసినప్పుడు కొన్ని గ్రెయిన్స్ యాసిడ్స్గా నిల్వ చేస్తారు, అదే పండ్లు కూరగాయలు వస్తే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తారు, లేదా కొన్ని ప్రాసెస్ చేసి నిల్వ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఈ ప్రాసెసింగ్లో వాడుతూ ఉన్నారు. మోతాది మించి కనుక అట్లాంటి కలర్స్ అన్ని, ఫ్లేవర్స్ అన్ని వాడితే అది కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అండి. ఇకపోతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే వాటిని నిల్వ చేయడానికి వ్యాక్సింగ్ అనేటువంటి ప్రక్రియను వాడుతూ ఉన్నారు, అది చాలా హాని చేస్తుంది. అందువల్ల మనము పండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో లేదా కొంచెం వేడి నీళ్ళల్లోనే వేస్తే వ్యాక్స్ కరిగిపోతుంది. తర్వాత మళ్ళీ నీళ్ళలో శుభ్రంగా కడిగి తినటం అనేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా పండ్లు పక్వానికి రావటానికి కూడా కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు కార్బైడ్ అనేటువంటిది యూస్ చేస్తున్నారు, ఇథిలిన్ వాడుతూ ఉన్నారు, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకనూ చూస్తే సురక్షితము అనేటువంటి దానిని మనము కొన్ని ఆస్పెక్ట్స్, అంటే భౌతికంగా, రసాయనికంగా, మైక్రోబయలాజికల్గా ఆలోచిస్తే కొన్ని ఆహార పదార్థాల్లో ఈ చిన్న చిన్న రాళ్ళు, ఇసుక రేణువులు, మట్టి, చెక్క ముక్కలు, సో ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ కారకాలన్నీ కొన్ని ఉంటున్నాయి, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఆహారాన్ని వాటి నుంచి మనము వేరు చేయటం నేర్చుకోవాలి. తర్వాత కెమికల్గా దీన్ని ఎలా కంటామినేట్ అవుతుంది అని చూస్తే కనుక, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే దాన్ని పండించే ప్రక్రియలో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఈ రసాయనాల వల్ల అది పొల్యూట్ అవుతా ఉంది. బయలాజికల్గా చూస్తే కాయల యొక్క సైజు పెరగటానికని చెప్పేసి ఎంజైమ్స్, హార్మోన్స్ ఇస్తున్నారు. అలాగే పశువులలో పాల ఉత్పత్తులు పెరగటానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా ఫుడ్ ఎఫెక్ట్ అవుతా ఉంది. మైక్రోబయలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా ఆహారానికి కలుషితం చేస్తూ ఉన్నాయి. అంటే సరైన స్టోరేజ్ లేకపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా మన ఆహారాన్ని అఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఆహారాన్ని గనక మనము తీసుకుంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా, ఎంత ఖరీదు పెట్టి కొంటున్నా ఎందుకు ఆరోగ్యంగా ఉండటం లేదు అనేటువంటిది మనందరం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే మరి మనం తీసుకుంటున్నాం కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేటువంటిది మాత్రం

మనము ఆలోచించట్లేదు. ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారంలో ఏమాత్రం సహజత్వం ఉండటం లేదు. చాలా వరకు అంతా కూడాను ఈ ఆర్టిఫిషియాలిటీనే చోటు చేసుకుంటూ ఉంది. ఇప్పుడు టమోటాలు చూస్తున్నామండి, బయట దేశవాళీ టమోటాలు చాలా తక్కువగా వస్తున్నాయి, సంకర టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే న్యాచురాలిటీ అనేటువంటిది పోయింది. పండ్లు కూరగాయలలో రకరకాల హైబ్రిడ్ ఉత్పత్తులు అనేటువంటివి మనకు వచ్చాయి. ఎందుకని అంటే రైతులకి లాభాపేక్షతోటి కొంచెం పంట ఎక్కువగా రావాలని చెప్పేసి కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా మనకి సహజత్వాన్ని పోయి ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేసాయన్నమాట. తర్వాత హాని చేసేటువంటి క్రిమి సంహారకాలు కూడా వచ్చేసాయి. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఆహారాన్ని విషతుల్యం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు వీటి యొక్క అవశేషాలు ఏమిటి అంటే, వీటిలో ఉండటం వల్ల ఎన్ని అనర్థాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిపాలలో కూడా మనకి ఈ అవశేషాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకని, తల్లిపాలలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా తల్లిపాలల్లోకి వెళ్ళాయి. అంటే తల్లిపాలలో కూడా స్వచ్ఛత లోపించింది అంటే మనం ఆలోచించవచ్చు మనం తీసుకునే ఆహారం ఏ మేరకు కలుషితం అవుతుందో అని చెప్పేసి. పండించే ప్రక్రియలో వీళ్ళు వాడుతున్నటువంటి రసాయనాల వల్ల తినే ఆహారమే కాదండి, భూమి కూడా కలుషితమైపోయింది. సో భూమిలో కూడా రసాయనాలు పేరుకొని పోయి అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో ఈ అండర్ గ్రౌండ్ వాటర్ వాడి వాళ్ళు తయారు చేసే కూల్ డ్రింక్స్ కానీ, తర్వాత పశువులకి వాడేది ఆ నీరే కాబట్టి, సో ఇట్లాంటి వాటన్నింటి వల్ల కూడా ఈ పెస్టిసైడ్స్ అనేటువంటివి మన శరీరంలోకి వెళ్తున్నాయి. మరి అలాగే ఈ కూల్ డ్రింక్స్ లో ఉండటం వల్ల కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళని కూడా వాళ్ళ హెల్త్ బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఆలోచిస్తే మనం అప్లై చేసే కెమికల్స్ అంటే ఈ పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ కూడాను 1% మాత్రమే ఈ పంటలకు వచ్చే పురుగుని నిర్మూలించడానికి కానీ నివారించడానికి కానీ పనికొస్తుంది. మిగిలినంతా కూడా భూమిలోకి ఇంకిపోయి పర్యావరణానికి హాని చేస్తుంది. మరి ఇట్లాంటి వాటన్నింటి వల్ల కూడాను మన ఆరోగ్యము దెబ్బతిని సురక్షితంగా ఉండట్లేదు. సో ఇలాంటివే కాకుండా మనము ఆరోగ్యపరంగా ఆహారపరంగా చూస్తే ఇంకా మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే, వీటన్నిటినీ ప్రక్కన పెట్టి తీసుకున్నటువంటి ఆహారంలో న్యాచురల్గా వాటి ఆరిజిన్లోనే కొన్ని టాక్సికెంట్స్ ఉంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ అరకు అట్లాంటి ఏరియాస్లో ఉండే ట్రైబ్స్ అక్కడ దొరికేటువంటి కేసరి దాల్ అని చెప్పేసి ఒకటి వాడుతున్నారు. సో ఆ కేసరి దాల్ ఎక్కువగా తినే వాళ్ళల్లో బీటా ఆక్సాలిల్ ఎమైనో అలనిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే, ఎక్కువ కాలం వాడినప్పుడు వాళ్ళకి క్రిపుల్డ్నెస్ వస్తుంది, దాన్ని లాథిరిజం అని చెప్పేసి చెప్తానమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది కొన్నిసార్లు యాజ్ సచ్ మనం ఫుడ్నిగా కూడా కన్సిడర్ చేసినప్పుడు కొన్ని ఫుడ్స్కి వాటిలో ఉన్నటువంటి ఇట్లాంటి టాక్సికెంట్స్ వల్ల, యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల, సో వాటిలో ఉండేటువంటి ఇతరితర హాని చేసేటువంటి గుణాల వల్ల కొన్ని మనము తినకూడదు. కానీ మనకి కేసరీదాలు దొరుకుతుంది కదా, మంచి ఫుడ్ కదా అని తెలిసి తెలియక చాలా మంది తింటున్నారు. అలాంటి వాళ్ళు ఈ లాథిరిజం అనేటువంటి డిజేబుల్డ్నెస్తో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, క్రిపుల్డ్నెస్తో. సో ఆ డిజేబిలిటీ వస్తుంది చాలా మంది జనాల్లో. కాబట్టి దాన్ని మనం సేఫ్ ఫుడ్ అంటానికి లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ తీసుకున్నామండి, దానిలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనం దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు మనకి ఆ ఇన్హిబిటర్ని ఇనాక్టివేట్ చేసేదిగా ఉండాలి. అంటే అది వండే వాళ్ళకి ఆ పద్ధతి తెలియాలి. దాన్ని 24 అవర్స్ నానబెట్టి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ చేస్తే ఆ ఇన్హిబిటర్ని మనం ఇనాక్టివేట్ చేయగలుగుతాము. సో అలా చేయకుండా మనం సోయాబీన్ యాజ్ సచ్ కన్జ్యూమ్ చేసామనుకోండి, దాన్ని కూడా సురక్షిత ఆహారం అంటానికి లేదు. ఇకపోతే మనము అన్ని వయసుల వారికి ఈ తీసుకున్నటువంటి ఆహారము వాళ్ళ శరీర అవసరాలను బట్టి, మనము వాళ్ళ బాడీ తీరు అంటే శరీర ధర్మాన్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, సో హెల్త్ కండిషన్ని బట్టి రోజుకి ఇంత ఆహారం తీసుకోవాలని నిర్ణయించబడుతుంది. అలా కూడా తీసుకోలేదనుకోండి, వాళ్ళు కుపోషణతో బాధపడతారనమాట, మాల్ న్యూట్రిషన్తో. అలాంటప్పుడు అది కూడా సురక్షిత ఆహారం అవదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, తీసుకున్నటువంటి ఆహారము ఇలా మనకి ఒక బ్యాక్టీరియాతో కానీ, వైరస్తో కానీ, ఫంగస్తో కానీ ఇన్ఫెక్ట్ అయ్యున్నా, లేదా పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్తో కంటామినేట్ అయ్యున్నా, లేదా మనము ఇంకా ఫిజికల్గా ఏమైనా రాళ్ళు రప్పలు గ్లాస్ పెంకులు ఇట్లాంటివి ఉన్నా, లేదా మనకి వాటిలో న్యాచురల్గా కొన్ని టాక్సికెంట్స్ ఉన్నా, ఇన్హిబిటర్స్ ఉన్నా, లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మనము సరిపడ ఆహారం అన్ని పోషకాలు ఉన్నది గనక తీసుకోలేకపోతే అది కూడా సురక్షిత ఆహారం కాదు.

0: అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి తన డైలీ ప్యాటర్న్ కనుక తీసుకుంటే 3:2:1 రేషియోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. ఆ రేషియోలో తీసుకోకపోయినా కూడా అతని జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరగవు. కాబట్టి హెల్దీ ఫుడ్ క్వాంటిటీ తక్కువగా తీసుకున్నా, అతనికి సరిపడా తీసుకోకపోయినా కూడా శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయన్నమాట. సో వీటన్నింటి వల్ల శరీరంలో ఉన్నటువంటి జీవక్రియలు జరగకుండా మనకి మెటబాలిజమ్స్ అన్ని ఇట్లా స్తంభించిపోతాయి, ఎంజైమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి. కాబట్టి అనేక అనేక రుగ్మతలు వచ్చి ఫైనల్ గా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. సో ఈ విధంగా గనక అనారోగ్యం పాలవుతూ ఉంటే ఒకసారి ఊహించుకోండి, ఫ్యామిలీలో ఆరోగ్యం సరిగా లేక అనారోగ్యం పాలవుతూ ఉంటే, స్కూల్ పిల్లలు తీసుకుంటే వాళ్ళు స్కూల్కి సరిగ్గా వెళ్లలేరు, హౌస్ వైఫ్ తీసుకుంటే ఆమె యాక్టివ్గా ఇంట్లో పని చేయలేదు, టైంకి బాక్సులు పెట్టలేదు, హస్బెండ్కి క్యారియర్ అందించలేదు, అలాగే పోనీ హస్బెండ్ విషయం తీసుకుంటే ఆయన ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేడు, వర్క్ సరిగ్గా చేయలేడు. ఇదే ఆరోగ్యకరమైన ఆహారం కనుక తీసుకుంటే అందరూ చలాకీగా ఉంటారు, ఎవరి పనులు వారు చేసుకోగలుగుతారు. సో ఆఫీస్లో ఆయన యాక్టివిటీ చాలా చురుగ్గా ఉంటుంది, వాళ్ళ కంపెనీకి లాభాలు రావడానికి హెల్ప్ అవుతుంది, ఇంట్లో అలాగే హౌస్ వైఫ్ చాలా యాక్టివ్గా ఉండి అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది, స్కూల్ చైల్డ్ స్కూల్కి వెళ్ళి యాక్టివ్గా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం మంచి ఆహారాన్ని తీసుకుంటామో ఆరోగ్యకరమైన సమాజానికి కూడా ఇది దోహదపడుతుంది, అంటే మన మానవాళి యొక్క అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనము వెస్టర్నైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎంతో ముందుకెళ్లాము అని చెప్పేసి గర్వపడాల్సినంత అవసరం లేదండి. ఎప్పుడు మనకు అభివృద్ధి జరిగింది అనుకోవాలంటే, ఎప్పుడైతే హాస్పిటల్స్ కి జనం రావటం తగ్గుతారో ఆ రోజే మన అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలి. కారణం ఏంటి, ఈరోజు గుండాపరేషన్ జరుగుతుంది, గుండె మార్పిడి చేయగలుగుతున్నామని చెప్పేసి మనం గర్వంగా పొంగిపోవటానికి లేదు. గుండె మార్పిడి చేయటం కాదండి సక్సెస్, అసలు రోగంతో హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం అనేది సక్సెస్ అనమాట. కాబట్టి మనం హెల్దీ పాపులేషన్ గనక పెంచగలిగితే, జనవందరు గనక హెల్దీగా ఉంటే మన సమాజం హెల్దీగా ఉంటుంది, మన సమాజం గనక హెల్దీగా ఉంటే మన దేశ భవిష్యత్తు కూడా హెల్దీగా ఉంటుంది. అప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం లాభాల బాటలో పయనిస్తాము, ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది మనం సాధించగలుగుతాం. అందువల్ల మనకి ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది నో డౌట్ ఇది అభివృద్ధికి సోపానం, పర్సనల్ లెవెల్లోనూ అలాగే మనకి కమ్యూనిటీ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. సో ఏ లెవెల్లో తీసుకున్నా ఈ సురక్షిత ఆహారం అనేటువంటిది అభివృద్ధికి సోపానం. కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ వల్ల మనకి ఎలర్జీస్ కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి వీట్ పడదు, అందులో గ్లూటెన్ అనేటువంటిది ఉంటుంది, అది గనక తీసుకుంటే వాళ్ళకి సీలియాక్ డిసీజ్ అనేటువంటిది వస్తుంది. సో దానివల్ల ఎలర్జీ వస్తుంది, ఇతరితర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీట్ అనేటువంటిది మంచిది, మంచిది అనేది కానీ పర్సనల్ లెవెల్లో తీసుకుంటే అందరికీ సూట్ అవ్వదు. సో అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. అలాగే ఇంకొన్ని ఫుడ్స్ ఉంటాయి, వాటి వల్ల ఎలర్జీ వస్తుంది. సో వాటిని కూడా పర్సనల్ లెవెల్లో మనం, అవి ఎంత హెల్దీ ఫుడ్స్ అయినా కొన్ని వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి అవాయిడ్ చేసుకుంటే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఇంకను మనము ప్రొడక్షన్ లెవెల్ నుంచి ట్రాన్స్పోర్ట్, ప్రాసెసింగ్, ఈ లెవెల్స్ అన్ని సురక్షితంగా దాటుకొని హౌస్ హోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు అది ఇంట్లో అమ్మ చేతిలో ఉంటుంది. సో ఆవిడ ఈ ఆహారాన్ని తయారు చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కొని గిన్నెల్ని శుభ్రంగా మెయింటైన్ చేస్తూ సరైన పద్ధతిలో వండాలి. కొన్నిసార్లు ఆహారాన్ని, మంచి ఆహారం తీసుకున్న ఆవిడ వండే పద్ధతులు కనుక కరెక్ట్గా లేకపోతే పోషకాలు నశించిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవి ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. కాబట్టి కొన్ని మెళుకు ఆవిడ పాటించాలి, వండే పద్ధతులు కరెక్ట్ గా ఉండాలి, న్యూట్రియంట్ లాసెస్ జరగకుండా ఉండాలి. కాబట్టి పోషకాహారాన్ని ఆవిడ కూడా అందించగలిగేదిలా ఉండాలి. అందువల్ల ప్రతి దశలోనూ ఈ పోషకాహారాన్ని స్వచ్ఛంగా, సురక్షితంగా ఇంటిల్లిపాది తీసుకునేలాగా ఉండాలి. నెక్స్ట్, వండినటువంటి ఆహారం కనుక మిగిలినట్లయితే దానిని మూతలు పెట్టి సరిగ్గా నిల్వ చేయాలి. లేకుంటే ఇంట్లో గనక రోడెంట్స్ ఉంటే ఎలకలు అలాంటివి, అవి స్పాయిల్ చేయొచ్చు, అది మనకు తెలియకుండానే కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకా మూతలు పెట్టలేదు అనుకోండి, వాటి మీద ఈగలు వాళ్ళొచ్చు, బొద్దింకలు వాళ్ళొచ్చు. సో ఈగలు పట్టుకున్న హెయిరీ లెగ్స్ తోటి అవి ఎక్కడో ఫీకల్ మ్యాటర్ మీద ఎక్కడో వాళ్ళొచ్చు, మళ్ళీ ఫుడ్ మీద వాళ్ళతే వాటి కాళ్ళ ద్వారా చాలా బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివన్నీ కూడా ఫుడ్లోకి వెళ్ళి అవి తర్వాత మన కడుపులోకి వెళ్ళి చాలా డయేరియా అని, డిసెంట్రీ అని రకరకాల జ్వరాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంట్లో కూడా మనము వండినటువంటి ఆహారాన్ని మూత పెట్టి ఉండాలి, వీలైనంత వరకు కూడాను వేడిగానే భుజించేలాగా ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడాను మనం జాగ్రత్తలు గనక తీసుకుంటే మన ఆరోగ్యము బాగుంటుంది, మన సమాజం కూడా బాగుంటుంది.
1: మీరింతవరకు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా సురక్షిత ఆహారం

అభివృద్ధికి సోపానం ఈ అంశం గురించి డాక్టర్ కెవి శాంతిశ్రీ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నోము. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నవారు తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజా గ్రామం నుంచి.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: నవపదుల నుండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కాంచనగంగా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి డోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృపా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే పాటలకి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఇద్దరు మిత్రుల చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరికపై ఈ పాట.

రాజా ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్.

దొంగరాముడు ఈ చిత్రానికి జిక్కీ పాడిన పాట. గీతరచన సీనియర్ సముద్రాల, సంగీతం పెండియాల. ఈ పాటను కోరుతున్నవారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్ల నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు.

0: ఉన్నది.
1: ఎవరైడ్ ఎవరి

మీరు విన్న ఈ పాట ఆరాధన. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు. ఈ పాటను కోరిన శ్రోతలు పోరంకి నుంచి కాజ రమాకాంత్, వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో ఇప్పుడు దేశోద్ధారకుడు, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న వారు కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కార్తీ, బరిగె గట్టన్న. వీరందరి కోరికపై ఈ పాట.

0: చిన్నమ్మాయ్, ఓ చిన్నమ్మాయ్ రా రా అమ్ముడు.
1: ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయ్.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: కల్పలత కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మంచి మనిషి, ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, టి చలపతిరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయితేజ, లీలాసింగ్. ఏలూరు నుంచి
3: అంతగా నన్ను చూడకు,
4: మాట్లాడకు.

0: శుభ సంకల్పం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.
1: హరి సు హరి సు హరి సు హరి సు హరి సు.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు మోగ మనసులు. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ.

కార్యక్రమంలో ఇప్పుడు గాలి మేడలు చిత్రం నుంచి పాట వింటారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు సింహాసనం. ఈ చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం బప్పిలహరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయికుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం
1: కార్యక్రమంలో ఇప్పుడు జీన్స్ ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట. గీతరచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ కృష్ణలంక నుండి శివరామకృష్ణ, శారద, సిద్ధార్థ.

మీరింతవరకు కల్పలత కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. కల్పలత కార్యక్రమానికి ఉత్తరాలు పంపించవలసిన చిరునామా కల్పలత, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, పున్నమ్మతోట, విజయవాడ, 520010. ఈ చిరునామాకు ఉత్తరాలు పంపగలరు. కల్పలత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
5: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై మునీష్ శర్మ. विदेश मंत्री डॉ सुब्रमण्यम जयशंकर ने आज कहा कि भारत और इंडोनेशिया के बीच संयुक्त आयोग की बैठक 4 साल के अंतराल के बाद हो रही है. उन्होंने कहा कि इस दौरान द्विपक्षीय संबंधों में महत्वपूर्ण प्रगति हुई है. विदेश मंत्री ने नई दिल्ली में भारत इंडोनेशिया संयुक्त आयोग की बैठक की सह अध्यक्षता करते हुए ये प्रारंभिक टिप्पणी की. उन्होंने कहा कि दोनों देशों ने पिछले साल द्विपक्षीय संबंधों की स्थापना के 75 वर्ष पूरे होने का उत्सव मनाया है. डॉ जयशंकर ने कहा कि वे राजनीतिक, रक्षा, सुरक्षा, समुद्री, व्यापार और निवेश, स्वास्थ्य, फार्मास्यूटिकल्स, खाद्य सुरक्षा और पर्यटन, शिक्षा तथा सांस्कृतिक सहयोग समेत द्विपक्षीय सहयोग के सभी पहलुओं पर गहन चर्चा के लिए उत्सुक हैं. गृहमंत्री अमित शाह ने अंतर्राष्ट्रीय सीमाओं पर वित्तीय लेन देन, भवन निर्माण और संपत्तियों की खरीद फरोख्त पर कड़ी निगरानी रखने का निर्देश दिया है. गृहमंत्री की अध्यक्षता में सीमा सुरक्षा बल के त्रिपुरा सीमा मुख्यालय में पूर्वोत्तर राज्य के सीमावर्ती क्षेत्रों के संबंध में हुई बैठक के दौरान ये निर्णय लिया गया है. हमारे संवाददाता आदित्य दत्त की रिपोर्ट.
6: गृह मंत्री ने पिछले 5 वर्षों के भूमि अभिलेखों की जांच करने का भी निर्देश दिया. श्री शाह ने कहा कि मादक पदार्थों और हथियारों की तस्करी के खिलाफ लगातार अभियान चलाए जाने चाहिए और इनमें शामिल लोगों के खिलाफ कार्रवाई की जानी चाहिए. उन्होंने कहा कि सीमावर्ती जिलों में वित्तीय अनुशासन सुनिश्चित करना

ఉభయ కుస్లోపరి. ఉభయ కుస్లోపరి శ్రోతలకు నమస్కారం. ప్రసారమైన కార్యక్రమాలపై అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా పంపించవలసిన ఫోన్ నంబర్ 0866248812. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక్, మోహిత్ రాశారు. పంపించిన సందేశం ఏంటంటే, ప్రతిరోజు సుప్రభాతాన వినిపిస్తున్న వందేమాతర గీతం తక్కువ వ్యవధితో కొన్నాళ్ళుగా వింటున్న గీతం. కవులన్నట్టు వందేమాతర గీతం వరుస తప్పుతున్నదే అన్న పదానికి ధీటుగా వినిపించిన ఆ గీతం ఇప్పుడు అర్థవంతమైన పదాల అల్లికలో నిడివి పెంచి బకించంద్ర చటోపాధ్యాయ గారి గాత్రానుసంధాన ప్రభాత సమయాన ప్రతిరోజు తొలి ప్రసారంగా సాగుతున్న సుప్రభాత వందేమాతర గీతం అద్భుతం అని పంపించారు. అలాగే ఎగురువే వినువీధి ఎగురువే జెండా చాలా బాగుంది, సూక్తి శుద్ధలో నిజమైన భక్తి భావనల దేవుని ప్రార్థన, క్రీస్తు సందేశం విన్నాము, భక్తిరంజనిలో విలువగానే రమ్మ అభయం కార్యక్రమాలు శుభోదయం వినిపిస్తున్న మాకు ధన్యవాదాలు అని పంపించారు.

0: తరువాత తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజూ ఉదయం పూట వినిపిస్తున్న వందే మాతరం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణీలో వినిపిస్తున్నారు. విన్నంతసేపు వీణులు విందుగా శ్రవణానందాన్ని కలుగజేస్తుంది, చాలా బాగుంటుంది అని పంపించారు.
1: చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూపాసాయి, పూజ, దిలీప్, అన్విత ఉభయ కుశలోపరికి స్వాగతం. మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా తరపున శుభాకాంక్షలు మేడం అని తెలియజేస్తున్నారు. సంతోషమండి, మీకు కూడాను శుభాకాంక్షలు. కల్పలతలో మేము కోరిన పాట వేస్తున్నారు, మాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తోంది అని తెలియజేశారు.
0: తరువాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం. మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ ప్రోగ్రాం చాలా బాగుంటుంది. మీరు అడిగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటున్నారు.
1: అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ పంపించారండి. ఉభయ కుశలోపరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం నుండి రాత్రి వరకు అవకాశం ఉన్నప్పుడు వింటూనే ఉంటాను. అన్ని కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉండదు కాబట్టి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయగలరు అని తెలియజేస్తున్నారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే లలిత గీతాలు చాలా బాగుంటున్నాయి, కానీ వినిపించినవే వినిపిస్తున్నారు అని పంపించారు. ఇంకా పాత గీతాలు వినిపించండి, కుటుంబ సంక్షేమ గీతాలు కూడా వినిపించగలరు, సామూహిక గేయాలు వినిపించండి, డిటిహెచ్ ప్రసారాలు ఇంటర్నెట్లో వినిపించగలరు అని తెలియజేస్తున్నారు. మరి ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకొని 91వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఆకాశవాణి యాజమాన్యానికి మరియు డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు. సాంకేతిక నిబంధనలకు అని అన్నారు, సాంకేతికంగా ఉన్న స్టాఫ్కు కూడా శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు.
0: తర్వాత శ్యామ్ గారు కల్లూరు నుంచి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, గత నెలలో 90 వసంతాలు వేడుకలో మీరు ప్రసారం చేసిన గుర్తుకొస్తున్నాయి ఆణిముత్యాలు ప్రోగ్రాం సూపర్ హిట్, అలాగే శ్రోతలు అడిగే పాటల ప్రోగ్రాం రోజూ ఉంటే బాగుంటుంది, ఏదో మొక్కుబడిగా ఉంటుంది అని రాశారు.
1: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయకుశలోపరి కార్యక్రమానికి స్వాగతం. జూన్ నెల 3వ తేదీ రాత్రి 10 గంటలకు వినిపించిన భక్త కుశల హరికథా గానం విన్నాం. చాలా చక్కగా కథలోని ప్రతి పాత్రను చక్కగా వివరించారు, హృదయాలను ఆకట్టుకుంది. కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలకు న్యాయం చేశారు. హరికథా గానం చేసిన భాగవతార్ గారికి, ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా కృతజ్ఞతలు. అలాగే ఆదివారం సూక్తి శుద్ధిలో బైబుల్ సూక్తులు విన్నాం, చాలా చక్కగా వివరించారు. యేసుక్రీస్తు పురాతనం గురించి చాలా చక్కగా వివరించారు, మరి అభినందనలు తెలియజేశారు. ఉదయరేఖలు కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు గానం చేసిన భగవద్గీత పారాయణం విన్నాం, చాలా చక్కగా ఉంది. నిర్వహించిన శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారికి మా ధన్యవాదాలు. సరస వినోదిని విన్నాం. వినిపించిన శ్రీ పైటిపాటి ఉమానాథ శర్మ అవధాని గారి సమస్యాపూర్ణం విన్నాం. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా పంపించారు, వారికి మా అభినందనలు. తదుపరి 10:15 డాక్టర్ గారిచే ప్రసంగం విన్నాం, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అని తెలియజేశారు.
0: తరువాత ధూళిపాళ్ళ నుండి చాంద్ బాషా, జానీబేగం, షాహిద్ వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్తే. రేడియోలో మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు.

అలాగే పసిడి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అని అడుగుతున్నారు. తరువాత గుంటూరు నుంచి నాగభూషణం గారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక ఆకాశవాణి గురించి ఆకాశవాణిలోనే

0: ఇది వరలో ముంబై వివిద్ భారతి ప్రసారాలు ఒక డెడికేటెడ్
1: డెడికేటెడ్
0: ఛానల్లో ప్రసారం చేసేవారు. ఆ కార్యక్రమాలు చాలా బాగుండేవి. ఇటీవల కాలంలో విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం అంటూ కేవలం తెలుగు కార్యక్రమాలు వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అంతగా బాగుండడం లేదు. మూడు ఛానల్స్ నిర్వహిస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు హిందీ వివిధ భారతి ప్రసారాల కోసం పూర్వంలాగా ఒక ప్రత్యేక ఛానల్లో వినిపించగలరని మనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించగలరని మనవి. అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రసారాలను ప్రతిరోజు ఒక గంటసేపు వినిపించగలరని మనవి.
1: హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు రేణుక పంపించారు. ఆకాశవాణి కేంద్రాలకు నవ దశాబ్దాలు చెప్పుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఇన్ని రోజులు గడిచాయా, అందులో సగం కాదు మా వయసు. కానీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు లేని సమయంలో బ్యాటరీలు తెచ్చుకొని వినేవాళ్ళు రేడియోకి. కానీ ఇప్పుడు అరచేతిలో ఆకాశవాణి ఎంత వేగంగా దూసుకుని వెళుతుందో దినదినాభివృద్ధి చెందుతూ శ్రోతల హృదయాలను దోచుకుంటున్న మా ఆకాశవాణికి అభినందన మందారమాలలు, శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. ఎన్నో ఎన్నెన్నో సరికొత్త కార్యక్రమాలతో రూపుదిద్దుకుంటున్న ఆకాశవాణికి ఎప్పుడూ సదా అందరినీ ఆనందపరుస్తుంది. అందుకే మా అభినందన మందారమాలలు అని పంపించారు. వీరింకా ప్రతిరోజు ప్రసారం చేస్తున్న 10 గంటలకు వివిధ ప్రసంగాల కార్యక్రమం వార్తావాహిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క అంశం రోజూ ఉపయోగపడేదే. ఈ కార్యక్రమం చాలా ప్రశంసనీయం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రానికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని పంపించారు. ఉదయం 6 గంటలకు ప్రసారం చేస్తున్న సూక్తి శుద్ధ చాలా విలువైన సమాచార కార్యక్రమం, బహు ప్రశంసనీయం. అనంతరం భక్తిరంజని, మంచి భక్తి మార్గం కలిగేలా మంచి భక్తి పాటలు వింటున్నాం, ఆనందిస్తున్నాం. అనంతరం 7:15కు భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ భావం, చాలా మంచి సమాచారం వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి, మరి తాడేపల్లిగూడెం ట్రస్ట్ వారికి కూడా అభినందన మందారమాలలు అని తెలియజేస్తున్నారు. 8:30కు చిత్రతరంగిణిలో మంచి పాటలు విని ఆనందిస్తున్నాం. 9:30కు నమస్తే అమరావతి కార్యక్రమంలో, 10:15కు రావోయే అతిథి శ్రోతల హృదయాలు దోచే కార్యక్రమం చాలా బాగుంటుంది, ఇష్టమైన కార్యక్రమం మాకు అని అంటున్నారు. అనంతరం 11:00కు గుర్తుకొస్తున్న ఈ చిత్రగీతాలు వినిపిస్తున్నారు, బాగుంటుంది అని తెలియచేశారు. అలాగే వీరు మధ్యాహ్నం టీమ్ టైం హిందీ చిత్రగీతాలు బాగుంటే 4:00కు యువలయ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, 5:00కు చిత్రతరంగిణిలో మంచి పాటలు వేస్తున్నారు, బాగుంటాయి అని పంపించారు.
0: తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, బండారు శంకరయ్య. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. కార్యక్రమాలు అన్నీ మిస్ అవ్వకుండా వింటున్నాము. ముఖ్యంగా సాయంత్రం 3:00 నుండి 4:00 వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన హిందీ చిత్రగీతాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి, ధన్యవాదాలు. తరువాత 4:00 నుండి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలయ కార్యక్రమంలో జీకే క్విజ్ ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది, మాకు బాగా నచ్చింది. ఈ కార్యక్రమం ఎంతో వినోద విజ్ఞానదాయకంగా ఉంది, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా చాలా ఇష్టం. ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు అంటున్నారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని తెలియజేస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. మన కేంద్రం నుంచి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేశారు.
0: గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు,

0: పసిడి పంటలు ప్రోగ్రాంని ప్రసారం తిరిగి ప్రారంభించండి.
1: చాలామంది మరియు స్త్రీల కార్యక్రమాల్లో వినిపిస్తున్నారు అని తెలియజేశారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ. ప్రతిరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటాం. రావుయే అతిథి కార్యక్రమంలో మీరు వినిపిస్తున్న పాటలు చాలా బాగుంటున్నాయని తెలియజేశారు.
0: డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ మానస, వాసు, లలిత గుంటూరు నుంచి పంపించారు. ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. ఆకాశవాణి నిర్వాహకులకు నమస్కారాలు. నమస్కారం అండి. ప్రతివారం ప్రపంచ వార్తలను ప్రత్యేకంగా వినిపించండి. భజనావళిలో చెక్క భజనలను తప్పక వినిపించండి. యువవాణిలో పాత పాటలను కూడా ప్రసారం చేయండి అని అడుగుతున్నారు.
1: వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు. పద్యతోరణ కార్యక్రమం చాలా బాగుంది. 1:30 మహిళా భారత స్త్రీల కార్యక్రమంలో వినిపిస్తున్న అంశాలు చాలా బాగుంటున్నాయి. విశేషాలు, కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. టీంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. కల్పలతలో ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు బాగుంటున్నాయి. ప్రతిరోజు వినిపించండి అని కోరుతున్నారు.
0: పెడన జోగానందర్ రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేస్తున్న సూక్తి సుధ, భక్తిరంజని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఇంత మంచి భక్తి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా హృదయపూర్వక అభినందనలు అంటున్నారు.
1: ఆదిలాబాద్ నుంచి రజిత, నవీన్, దివిజ, కృతిక్, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయండి. యువలయ సమయాన్ని పెంచండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ఆకాశవాణికి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయవాడ కేంద్రం నుంచి చాలా చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు పునఃప్రసారం చేయండి. అలాగే పసిరి పంటల సంభాషణ వినిపించండి. రైతే రాజు అంటున్నారు కదా, రైతుల కోసం వినిపించండి. తప్పకుండానండి, అధికారులకు తెలియజేస్తాం. వినియోగదర్శినిలి పద్యతోరణం కార్యక్రమం, సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. అలాగే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్యరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజు ఉదయం పూట వినిపిస్తున్న వందే మాత్రం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణిలో వినిపిస్తున్నారు. వీణుల విందుగా శ్రవణానందాన్ని కలుగజేస్తుంది. చాలా సంతోషమని తెలియజేశారు. చీరాల నుంచి సుబ్బరామయ్య పంపించారు. 5వ తేదీ రాత్రి ప్రసారమైన భీష్మ ప్రతిజ్ఞ హరికథ చాలా బాగుంది. అలాగే ఈరోజు ఉదయం ఈ మాస పాటలో పద్మవిభూషణ్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రేష్ఠ శారద గారు పాడిన ఈ మాస పాట బాగుంది. శ్రీ రాయప్రోలు జగదీశ్వర శర్మ గారు సూక్తి సుధులో దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం చక్కని సందేశం ఇచ్చారు. మన సనాతన ధర్మంలో ఏ కార్యక్రమమైనా దీప ప్రజ్వలన చేయనిదే ప్రారంభించరన్న వారి మాట అక్షర సత్యం.

రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 రంగస్థలిలో యమాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీకృష్ణ పాత్రలో కోరంపల్లి వెంకటేశ్వరరావు గారు పాడిన రంగస్థల పద్యాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి పద్యాలను ప్రసారం చేసిన మీకు కోరంపల్లి వెంకటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన

0: சரச வினோதி.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మీరింతవరకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

0: ఈ సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా హక్కుగా బాధ్యతగా స్వీకరించేందుకు సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: సైక్లింగ్ కర్నే సే ఆప్కీ హెల్త్ అచ్చి రే. సైక్లింగ్ సే ఫ్యూల్ కా బచత్ హోతా హై. వర్తమాన్ మే ట్రాఫిక్ కీ బహుత్ బడీ సమస్యా హై, ఉస్కా భీ సమాధాన్ హై. తో క్యో నా హమ్ సైక్లింగ్ కరే. దేశ్ కే నాగరికో మే అప్నే హెల్త్ కే ప్రతి అవేర్నెస్ బడీ హై. మోదీ జీ నే ఆధా ఘంటా రోజ్ ఫిట్నెస్ దేనే కే లియే కహా హై. తో యే ఫిట్నెస్ కా డోజ్ ఆధా ఘంటా కే లియే హమ్ హమేషా సైక్లింగ్ కరేంగే తో మే మాన్తా హూ కీ హమారీ కై సమస్యా కా సమాధాన్ హోగా.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని

0: భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యకుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలింగ్ గీతాలు వింటారు. గుండమ్మ కథ. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం. సాహిత్యం పింగళి.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: గోరింటాకు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: పీసుశీల గానం చిత్రం గీతా సంగీతా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 1:20 కావస్తోంది.

పిలిచిన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 1:20 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత వివరిస్తూ,
1: యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. జూన్ 21 యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ ముఖ్యమని, నేర నియంత్రణకు నేరరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమని యోగా కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగాను ప్రతి మనిషి ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని అన్నారు. అడవులు, ఆదివాసీ సమాజాల సంక్షేమమే యోగాంధ్ర లక్ష్యమని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్

0: కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జిల్లాకు రాష్ట ప్రభుత్వం అడవులు, ఆదివాసీ సమాజాలు మరియు సంక్షేమం కోసం యోగా అనే ప్రత్యేక థీమును కేటాయించిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో యోగా సాధనపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలుపుతూ,
1: Today marks a momentous milestone in the history of Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashavani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya.
0: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా టీఎస్సీ నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను మంత్రి ఈరోజు పరిశీలించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న 6 MM ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రష్యా తదితర దేశాల మార్కెట్లకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్టణాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యమని తెలిపారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న విశాఖ యూనిట్తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ డైరెక్టర్ మంత్రికి వివరించారు. ఈ యూనిట్లో ఇన్సెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సిల్స్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన నిన్న గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల, గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తరవంతు సహాయం అందిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ,
2: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా మిగిలిన డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ది చెందే విధంగా రైతులకి, అదేవిధంగా వ్యాపారులకి, అందరికీ మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయగల అవన్నీ కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతంలో జరిగే గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రైతులతో సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని, తదుపరి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో

0: కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. కాలువల పూడిక తీత, అనుసంధాన కాలువల అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల శ్రేణుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న అన్ని పనుల పురోగతిని యాప్ ద్వారా నమోదు చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కె సాజానాయక్ తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: రత్నగర్భ కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి విజయశ్రీముఖి.
6: అరే ఎవరామే అనుకున్నాను అటు చూస్తూ. వయోవృద్ధురాలే గాని వయసు తెలియని తేజస్తు వంగిపోకుండా వడివడిగానే అయినా స్థిరంగా వేస్తున్న అడుగులతో ఏదో ఆలోచనలో నిమగ్నమైనట్టు నడుస్తోంది. నాకెదురుగానే వస్తోందామె. నడుస్తూ ఉన్న నేను అప్రయత్నంగా ఆగిపోయి ఆమెను తేరుపార చూస్తూ ఉండిపోయాను. తననే గమనిస్తున్న నన్ను పరికించకుండా పైన పెద్ద శబ్దంతో క్రిందకు దిగటానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం వైపు వెళ్లే విమానాన్ని తలెత్తి చూస్తూ నడుస్తోంది ఆ పెద్దావిడ. బంగారు రంగు మేనిఛాయతో పట్టుపోగులు లాంటి ఒత్తైన జుట్టుని జారుముడి వేసింది. విశాలమైన ఆమె ఫాలభాగంలో తొలిపొద్దులో సూర్యునులా వెలుగునీయుతున్న తన సింధూరం, స్వచ్ఛమైన ఆమె నీలి కొలువుల్లాంటి కనుదోయి నుండి జాలుబారే కారుణ్య దృక్కులతో పోటీ పడుతున్నాయి. తీరైన ఆమె నాసికపై ధరించిన మేలైన వజ్రపు ముఖ్యర మెరుపులు ఆమె ఎస్ఎస్ చంద్రికలకు చిహ్నమా అన్నట్లున్న రవ్వల కర్ణాభరణాలు కాంతి వలయాలను సృష్టిస్తున్నాయి. ఆమె అధరాలపై సహజసిద్ధమైన మాతృత్వపు మృదువైన మందహాసం, ముంజేతుల నిండుగా వర్ణరంజితమై శ్రావ్యమైన కంకణ నిక్వాణములు, గుండెల్లోని ఆధ్యాత్మికతను తాత్వికతలను స్ఫురింపజేస్తున్న ఆమె మెడలోని ఏకముఖ రుద్రాక్ష మాలలు, అభయహస్తాల్లా కనిపిస్తున్న ఆ అరచేతుల్లో అరుణిమ దాల్చిన గోరింటి పూలు, పసుపు అలదిన పల్సని పాదాలను పసిపాపల్లాగా ప్రియమారా హత్తుకుపోయిన పాంజాబుల మృదురవళి, పైరుపచ్చని రంగు చేరకు పంటగింజల ఛాయ రవికి ధరించి రెండు భుజాలను కప్పుతున్న కాషాయవర్ణపు శాలువాతో నడిచి వెళ్తున్న ఆమె ఏదో విశిష్టమైన వింత తేజస్తో భాసిస్తోంది. అసంకల్పితంగానే

నేను శిరసును వంచి ఆమెకు ప్రణామం చేశాను. భూలోకానికి వచ్చిన దేవత అనుకుని దేశం గూర్చి తప్ప దేవుళ్లను తలుచుకొని నాకు దేవత కనిపించటమా, నవ్వుకున్నాను. అసంభవం అని. ఇంతకీ ఆమె ఎవరబ్బా? ఆమె రూపం, ఆహార్యంలోని సంస్కృతి, సంప్రదాయం చూస్తూ నేను ఆలోచనలో పడ్డాను. ఆమె ఎవరో తెలుసుకునే ముందు అసలు నేనెవరో మీకు చెప్తాను. నేను ఒక పల్లెటూరులో పుట్టిన రైతు బిడ్డని. 5 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మ పక్కలోనే పడుకునే నన్ను నా కుమ్ముడితో అమ్మ బజ్జలో పాపాయి ఏడుస్తుందని నాన్న పక్కలోకి మార్చారు. అమ్మ దగ్గరే బజ్జుంటానని మారాన్ చేసే నన్ను ఏమార్చటానికి నాన్న రోజూ బోలెడు కథలు చెప్పేవారు. అప్పటినుండి నేను హై స్కూల్కి వెళ్ళాక కూడా నాన్న పక్కలోనే పడుకునేవాడిని. తెలుగుతో పాటు సంస్కృతాన్ని కూడా చదువుకున్న నాన్న మొదట్లో కొంగ, కోతి, రాజు, మంత్రి లాంటి కథలు చెప్పేవారు. నేను ఎదిగే కొద్దీ భాషలోని మాధుర్యం గురించి, మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎవరెవరు ఎలా పోరాడారో, మన దేశ ఔన్నత్యాన్ని విదేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానందుని వరకు ఎంతోమంది గురించి నాన్న విడమర్చి చెబుతూ ఉంటే వింటూ వింటూ పెద్దయ్యాను. నాన్న చెప్పినవి నా మీద ఎంతటి ప్రభావం చూపాయంటే, అప్పుడు పుట్టిన చెల్లి కాక మరో తమ్ముడు పుడితే భగత్ సింగ్ అని పెడదాం నాన్నా అంటూ అమ్మా తమ్ముడు కావాలి అని మారాన్ చేయటం, అమ్మ ఇవ్వటం లేదని అలగటం గుర్తొచ్చి ఇప్పటికి కూడా నవ్వుకుంటాను. సరే, భగత్ అని ఇప్పుడు నా కొడుక్కి పేరుని పెట్టుకున్నాననుకోండి. నేను కొన్నాళ్ల క్రితం ఇండియన్ మిలిటరీలో సరిహద్దు భద్రతాదళ ఉద్యోగిగా పనిచేశాను. ఒక అర్ధరాత్రి శత్రుదేశపు గూఢచారులు ఇద్దరు రహస్యంగా మన సరిహద్దు సొరబాటుకు ప్రయత్నిస్తే వాళ్లను ఎదుర్కొన్న సందర్భంలో నా కన్ను ఒకటి బాగా దెబ్బతింది. కన్ను పోతే పోయింది గాని వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పట్టించినందుకు నాకెంతో గర్వంగా సంతృప్తిగా ఉంది. కన్నుకు ఇన్ఫెక్షన్ అయ్యి పూర్తిగా పోవడంతో నేను ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఇంటికి వచ్చేశాను. ఉదయం సాయంకాలం నడకకు వెళ్లి వస్తూ ఉంటాను. నేను వెళ్లే దారి కూడా జాతీయ రహదారి ప్రక్కన విమానాశ్రయం ప్రక్కనుంచే వెళ్లాలి. అదిగో అప్పుడు కనిపించింది ఆమె. ఆమె ఒక్కోసారి విమానాశ్రయం ముందు రహదారి ప్రక్కనున్న బస్సు షెల్టర్లో కూర్చుని కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎయిర్పోర్ట్ గేట్ వైపు వెళుతూనో అట్నుంచి వస్తూనో మొత్తానికి రోజూ కనిపిస్తూనే ఉంటుంది. ఆమె ఎన్నాళ్ళ నుంచి వస్తుందో తెలీదు. ఈ మధ్యనే నేను బాగా ఆరాగా చూస్తున్నాను. ఆమె కూడా రోజూ నడక కోసమే వస్తుందా? పాపం పెద్దావిడు కదా, నడిచి నడిచి అలుపు తీర్చుకోవటానికి ఇక్కడ కూర్చుంటున్నారా అనుకుంటూ నేను ఆగి వెనుతిరిగి చూశాను. ఆమె అలాగే తలపైకెత్తి దిగుతోన్న విమానం వైపు చూస్తూ వడివడిగా నడుస్తోంది. నేను కూడా అలవాటుగా తలెత్తి చూశాను. నాకు నవ్వొచ్చింది. ఆ అలవాటు నాకు ఇప్పటికీ పోలేదు. అదిగో విమానం క్రిందికి దిగుతోంది ఎయిర్పోర్ట్లో. అరే, ఆ పెద్దావిడ అంత గబగబా బయట గేట్ వైపుకు వెళ్తోందేమిటి? బహుశా వాళ్ళు ఎవరైనా దిగుతారు కాబోలు అనుకుని ముందుకు నడిచాను. నేను మళ్లీ తిరిగి విమానాశ్రయం వద్దకి వచ్చేసరికి లోపల నుంచి వస్తున్న కారును ఆపి ఆమె వాళ్లతో ఏదో మాట్లాడుతోంది. ఒకవేళ తన వాళ్ల గురించేమో నేను చూస్తూ ఉండగానే కారు వెళ్లిపోయింది. పెద్దామె ఇంకా గేటు ముందే తచ్చట్లాడుతోంది. మరో కారు వస్తుంటే అటు వెళ్ళింది. మరో 2 రోజులు గడిచిన తర్వాత నేను గమనించింది ఏమిటంటే, ఆమె వస్తున్న విమానాలను చూసి గేటు దగ్గరకు వెళ్లటమే కాదు, ఇటు నుండి వెళ్లే విమానాలకు కూడా ఎవరైనా వెళుతుంటే గేటు వద్దకు వెళ్లటం, కార్లు ఆపి వాళ్లతో మాట్లాడటం చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆమె వాళ్లు ఎవరో విదేశాలకు వెళ్లి మళ్లీ రాకపోవడమో, అక్కడేదో జరగటమో లాంటి చేదు జ్ఞాపకాలేవో ఈ పిచ్చితల్లిని మానసిక వ్యధతో కృంగదీస్తున్నాయేమో, అందుకే మతిభ్రమించి ఇలా అనుకున్నాను. అలా అనుకోగానే నా మనసంతా ఆమెపై జాలితో బాధతో నిండిపోయింది. ఆమెతో మాట్లాడాలి అనే తహతహ కలిగింది. ఇదివరకు నడకకు వెళ్లేటప్పుడు ఏవేవో ఆలోచనల్లో అలా కొట్టుకుపోతూ చుట్టుప్రక్కల దేన్నీ పట్టించుకునేవాడిని కాదు. ఈ పెద్దామెను గమనించటం మొదలుపెట్టాక విమానాశ్రయం దగ్గరకు రాగానే అనుకోకుండా నా కళ్ళు ఆమె కోసమే చూస్తున్నాయి. ఒకరోజు ఆమె కోసం చూస్తూ నడుస్తున్నాను. పైన విమానాలు వస్తున్నా శబ్దం లేదు. గేట్ల వద్ద ఆమె కనిపించలేదు. ముందుకు నడిచి రహదారి ప్రక్కనున్న బస్ షెల్టర్ దాటి వెళ్తుంటే షెల్టర్లో ఉన్న సిమెంట్ బెంచి మీద ఆమె కూర్చుని ఉంది. ముందుకెళ్లాల్సిన నేను షెల్టర్ వైపు వెళ్లాను. ఆమె కూర్చున్న బెంచీపై కాక ఆ ప్రక్క బెంచి మీద కూర్చున్నాను. ఆమె నా వైపు చూసింది. నేను మర్యాదగా చేతులు జోడించి నమస్కారం అమ్మా అన్నాను. చెప్పాను కదా ఆమె ఆహార్యం, ఆ తీరు ఆమె పట్ల గౌరవాభిమానాలు కలిగిస్తోంది. జవాబుగా ఆమె చిరుమందహాసం చిందించిన అతి పల్సని దిగులు తెరేదో ఆమె వదనంపై వ్యక్తావ్యక్తంగా గోచరిస్తోంది. కాసేపు నిశ్శబ్దం. చివరికి నా కుతూహలాన్ని అణుచుకోలేక నేను అడిగేశా,

వినయంగానే, అమ్మా రోజు నడక్కు వస్తారా మీరు అని. మౌనమే ఆమె జవాబు. మనకెన్ని సమస్యలున్నా సాయపడలేకపోయినా ఎదుటివాళ్లవి తెలుసుకోవాలి అనే బొబలాటం మానవ సహజం కదా. అందుకే మరోసారి అడిగాను గుంభనంగా, అమ్మా మీ వాళ్లెవరైనా విదేశాలకు వెళ్లారా అని. ఆమె ఒక్క క్షణం నా వైపలా చూసి అడిగింది, నువ్వు దేశపు సరిహద్దు భద్రతా దళంలో పనిచేసావు కదూ అని. ఆశ్చర్యంతో నేను అవాక్కై ఉండగానే ఆమె లేచి వచ్చి నా భుజం తడుతూ, నీ కన్ను పణంగా పెట్టి నీ విధి నిర్వర్తించావు అంది. మీకెలా తెలుసమ్మా తేరుకుని అడిగాను. చెప్పుకుంటుంటే విన్నాను, తిరిగి వెళ్లి కూర్చుంటూ మామూలుగా చెప్పింది, అమ్మా ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. విమానాలు వచ్చే అప్పుడు వెళ్లే అప్పుడు ఎందుకమ్మా అలా గేట్లు అద్దకు వెళుతూ వస్తూ ఉంటారు? మీ వాళ్ళెవరైనా? అర్ధోక్తిగా ఆగి ఆమె వైపు చూశాను. ఆమె రోడ్డుకు అవతల వైపు ఉన్న పొలాలను చూస్తూ ఉంది. నా మాట వినలేదు. మళ్లీ అడగనా వద్దా అనుకుంటూ ఉండగా నా వైపు తిరిగి నెమ్మదిగా అంది, అవునయ్యా నా పిల్లలు రెక్కలు కట్టుకుని విమానాల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు, పోతూనే ఉన్నారు. ఇంకా వెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగి వస్తారా అని, వెళ్లేవాళ్లను ఇల్లు వదిలి వెళ్ళొద్దురా బాబు అని బ్రతిమాలటానికి ఆ గేట్లు చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పింది. ఆమె వదనంలో దిగులు, స్వరంలో బాధ ఉన్నాయి. ఈమెకేవో చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి అనుకున్న నా అనుమానం నిజమే అనిపించింది. మీ పిల్లలు ఎంతమంది వెళ్లారమ్మా అన్నాను మళ్ళీ. ఎంతో మంది క్లుప్తంగా చెప్పింది. ఎంతో మంది ఏమిటి, అర్థం కాలేదు నాకు. అయినా అడగలేకపోయాను. క్షణమాగి ఆమె చెప్పసాగింది, ముందు పై చదువుల కోసం అంటారు, విద్యా విజ్ఞానం ఎక్కడున్నా జ్ఞానం కోసం అందుకోవాలి. నా బిడ్డలు ఎంతో మేధా సంపన్నులు కావాలి అనుకుంటూ అంగీకరిస్తాను. చదువైనాక మరి తిరిగి రావాలి కదా. ఉద్యోగాలు అక్కడే, పెళ్లిళ్ళు, పిల్లలు, భావి జీవితం, స్థిరపడటం అంతా అక్కడే. నాకెలా ఉంటుంది చెప్పు అడిగింది నన్ను. ఇక్కడికంటే అక్కడ మెరుగైన జీవితం జీతం ఉండబట్టి వదులుకుని రాలేకేమో. న్యాయమే కదమ్మా అన్నాను. న్యాయమే అంటే అడిగిందామె. మా బంధువుల్లో కొందరు వెళ్లారమ్మా, వాళ్లు మన దేశంలో స్వార్థపర రాజకీయాలు, కులమత అభిమానాలు, పైసలు పలుకుబడి చూసి విలువేస్తారు. అర్హతను వ్యక్తిత్వాన్ని చూడరు. అది మేం భరించలేకే రావటం లేదు అంటున్నారు చెప్పాను. ఆమె ఎటో చూస్తోంది. అన్ని విధాలా నచ్చినప్పుడు ఎక్కడున్నా తప్పేంటి అని అడుగుతున్నారమ్మా అన్నాను. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తలెత్తి అడిగింది, మన ఇంటి కంటే ప్రక్క వాళ్ళిల్లు బాగుందని వెళ్ళి అక్కడే ఉండిపోవటమా అని. ఊరికే కాదు కదమ్మా, వీళ్ల సేవలను మేధస్సును వాళ్ళకు ఉపయోగిస్తున్నారు కదా అన్నాను. నా వైపు చురుక్కుమనేలా చూసిందామె. ఏం వీళ్ల సేవలు మేధస్సు ఉపయోగించి తన ఇల్లు బాగు చేసుకోవచ్చు కదా? స్వార్థ రాజకీయాలు, మతమౌఢ్యం వగైరా రూపుమాపే దిశగా వెళ్లిన మేధావులంతా ఒక్కటై సంఘటితంగా కృషి చేస్తే ఫలితం ఉండదా? అందుకు ఉదాహరణగా గత చరిత్ర లేదా? పెద్ద చదువులు మేధస్సు ఉన్న వీళ్లు కూడా తమ సుఖ సంపదలే చూసుకుంటున్నారా? మరి వాళ్లను స్వార్థపరులు అనుకోరా? వాడిగా ప్రశ్నించిందామె. నేనేం జవాబు చెప్పను మళ్లీ అన్నారు ఆమె. గమనించావా, నడిచే ఓపిక లేని కన్నవాళ్లు బిడ్డల కోసమై చక్రాల కుర్చీల్లో ఊపిరి బిగబట్టి విమానాలెక్కటం, నెలల తర్వాత గాజు కళ్లతో నిర్లిప్తంగా దిగులుగా కిందికి దిగటం, రోజు ఎందరు యువత దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారో చూస్తున్నావా? ఒకరు వెళ్తే ఇద్దరు కన్నవాళ్లు చొప్పున రెట్టింపు వృద్ధులు ఇక్కడ వాళ్లకై తప్పిస్తూ తుదిపైనానికి సిద్ధపడుతున్నారు. నీకు తెలుసా ఇది? ప్రశ్నించింది. ఏం మాట్లాడను నేను. ఇలాగే అయితే కొన్నేళ్లకి, ఆమె స్వరం సన్నగా కంపిస్తున్నట్లుంది, తలొంచుకుని వింటున్న నేను తలెత్తాను. నా ఇల్లు నీ దేశం వృద్ధాశ్రమంలాగా తయారవదా? అది మీకు అర్థం కావటం లేదా? వేదనగా ప్రశ్నించింది ఆమె వాక్యాలు. ఇలాగైతే, ఇలాగే అయితే నా ఇల్లు మీ దేశం వృద్ధాశ్రమంలా నా మనసు మీద ముళ్లమండతో కొట్టినట్లయిందా వాక్యాలు? అందరూ కాదమ్మా, ఇక్కడున్న వాళ్లలో ఎంతోమంది అసమాన ప్రతిభావంతులు నిపుణులు ఉన్నారు. ఓదార్పుగా చెప్పాను. బిడ్డలెవరూ తమకు దూరం కాకూడదనే కన్నవాళ్లు ఆశపడతారయ్యా, వాళ్లకోసమే వ్యాకులపడతారు అంది. చేదు జ్ఞాపకాలతో మతిభ్రమించిందేమో అనుకున్నాను విన్నాళ్లు. కాదు, ఆమెది మనోవేదన. నేను ఆలోచిస్తూ ఉండగానే లేచిందామె. అమ్మా మీరెవరో చెప్పనే లేదు, అర్థింపుగా ఆశగా మరోసారి అడిగాను. షెల్టర్ మెట్లు దిగబోతూ ఆగి తిరిగి నన్నడిగింది, నువ్వెవరంటే ఏం చెప్తావు అని. భారతీయుడినంటాను. ఏళ్ల తరబడి అలవాటైన నా జవాబును వెంటనే చెప్పాను. అటు తిరిగే ఉన్నా ఆమె చిరునవ్వు ఆమె చెంపలలో ప్రతిబింబిస్తోంది. నీ జవాబులోనే అనేసి ఆమె వడివడిగా వెళ్తోంది. ఆమె పూర్తిగా చెప్పలేదా లేక నాకే వినిపించలేదా? అర్థం కాలేదు నాకు. నీ జవాబులోనే అంటే నా జవాబు భారతీయుడు అని. ఓహ్, నా మస్తిష్కంలో తటిల్లతలా ఓ మెరుపు. దిగ్భ్రాంతితో ఉద్వేగంతో గభాలన లేచాను. అమ్మా అంటూ చుట్టూ చూశాను. లేదు, గబగబ విమానాశ్రయం వైపు వెళ్ళాను.

0: కనిపించలేదు. ఇంతలోనే ఎటు వెళ్ళిపోయింది? మరొక విమానాశ్రయం దగ్గరగా అర్థమైంది నాకు. నా తల్లి సాక్షాత్కారంతో ధన్యుణ్ణయ్యానని సంతోషించిన, ఆమె వేదన తీర్చలేనేమోనని సిగ్గిలన నాలో భావోద్వేగాల సంఘర్షణ. నా చిన్నప్పటి నుండి నా తండ్రి నాలో నింపిన మాతృదేశభక్తినే నేను కూడా నా బిడ్డల్లో కూడా నింపుతానమ్మా, నన్ను నమ్ము, నడుస్తూనే మనసులో అనుకున్నాను నేను.
1: రత్నగర్భ కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి విజయశ్రీముఖి. కార్యక్రమంలో ఇప్పుడు పర్యావరణ గీతం వింటారు.

0: పర్యావరణ గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విశేషాలు వింటారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం మన సంస్కృతిలో ఆహారాన్ని దైవంగా భావిస్తాం. అందుకే మన పెద్దవాళ్ళు మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. జీవకోటి మనుగడకు అత్యంత ప్రాథమికమైనది ఆహారం. అయితే ఈ ఆహారం సురక్షితమైనదేనా? మనం రోజువారీ తీసుకునే ఆహారం మనకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను తెచ్చిపెడుతోందా అనేది మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆహార కాలుష్యం వల్ల వచ్చే ముప్పుల గురించి ప్రజలను చైతన్యపరచడం, ఇంకా కల్తీ లేని సురక్షితమైన ఆహారం అందరికీ అందేలా చూడటమే వీటి ప్రధాన లక్ష్యం. నేటి సమాజంలో ఆహార భద్రత ఎందుకు ఆందోళనకరంగా మారింది అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది ప్రజలు కలుషిత ఆహారం తినటం వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. ఇంకా ఈ కలుషిత ఆహారం తినడం వల్లనే బ్యాక్టీరియా కనీ విని ఎరుగని రీతిలో కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. దీని వలన ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితుడే. ఇందులో ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల శాతం ఎక్కువగా ఉండటం అత్యంత బాధాకరం. ఆహార భద్రత అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది అంతర్జాతీయ ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం అనేది గుర్తించవలసిన అంశం. ఆహారం పంట పొలం నుండి మనకు చేరే లోపల అనేక దశలు దాటుతుంది. ఈ క్రియలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆహారం విషపూరితంగా మారుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ దీనిపైన శ్రద్ధ పెట్టాలని కొన్ని ముఖ్య సూచనలు చేసింది. పరిశుభ్రత పాటించటం. ఆహార పదార్థాలను వండే ముందు మనం మన చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కుని, ఆహారం వండటానికి ఉపయోగించే ఆహార పదార్థాలను కూడా కొంచెం సేపు ఉప్పు నీటిలో ఉంచి ఆ తరువాత ఆహార పదార్థాలను వండటానికి ఉపయోగిస్తే చాలా మంచిది. కుదరకపోతే కనీసం వండే ఆహార పదార్థాలను చాలా శుభ్రంగా అయిన పరిశుభ్రమైన నీటితో కడిగి వాటిని వంటకి ఉపయోగించాలి. పచ్చి పదార్థాలను వండిన పదార్థాలను వేరువేరుగా ఉంచటం. పచ్చి మాంసం, కూరగాయలలో ఉండే సూక్ష్మజీవులు వండిన ఆహారంతో కలవకుండా వాటిని వేర్వేరుగా జాగ్రత్త చేయాలి. అంతేకాక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిని కట్ చేసే చాకులు, కట్టర్లు వేరే వాటితో కలపకుండా జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచాలి.

మాంసం, గుడ్లు వంటి వాటిని బాగా ఉడికించిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఇందువలన ఇందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. వండిన ఆహారాన్ని సురక్షితంగా ఉంచాలి. వంటకి ఉపయోగించే పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కిలుం పట్టిన ఇనుప వాటిల్లోనూ, మురికిగా ఉండే పాత్రలలోనూ ఆహారాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ వంటకి ఉపయోగించరాదు. అంతేకాక ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు కూడా ఇటువంటి పాత్రలలో నిల్వ ఉంచరాదు. సురక్షితమైన నీరు, ముడి పదార్థాల వాడకం. వంటకి ఎప్పుడు స్వచ్ఛమైన నీటిని మాత్రమే వాడాలి. కుళ్ళిన పదార్థాలను వంటకి ఉపయోగించరాదు. వీలైనంత వరకు వంటకి ఉపయోగించే పదార్థాలను ఇంటిలోనే తయారు చేసుకోవడం ఉత్తమం. కుదరని పరిస్థితులలో వంటకు ఉపయోగించే వస్తువులను, అంటే బజార్లలో రెడీమేడ్గా దొరికే గరం మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు వంటి వాటిని కొనుగోలు చేసే ముందు నాణ్యతను, ఎక్స్పైర్ డేట్లను గమనించుకుని కొనుగోలు చేయటం ఉత్తమం. ఆహార కాలుష్యం అనేది భారమైనది నేడు. నేడు ప్రపంచవ్యాప్తంగా అపరిశుభ్రమైన, కలుషితమైన ఆహారం అనేది సమాజంపై, ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా ప్రజారోగ్యంపై విపరీతమైన భారంగా మారింది. ప్రతి సంవత్సరం కోట్ల మంది జనాభా కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం బారిన పడటం, ఆసుపత్రి పాలవ్వటం అనేది మనం వింటూనే ఉన్నాం, చూస్తున్నాం. ఇందువల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవ్వటం మనం గమనిస్తూనే ఉన్నాం. దీని మూలంగా మానవ వనరుల ఉత్పాదకత దెబ్బతిని దేశాల ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోంది. ఇందుకు ప్రధాన కారణం కల్తీలు, మితిమీరిన రసాయనాల వాడకం, నిల్వ చేయడంలో లోపాలు. ఇవన్నీ నేడు మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పంటలు పండించేటప్పుడు రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయాలను ప్రోత్సహించాలి. ఆధునిక సాంకేతికత జోడించి ఆహార పదార్థాలను కుళ్ళిపోకుండాను, బ్యాక్టీరియా చేరకుండా చూడటంలో మెళకువలు తెలుసుకోవాలి. ఆహార తయారీ కేంద్రాలను, హోటళ్లను మరియు ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాల విషయంలోనూ ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తనిఖీలను తరచుగా చేస్తూ ఉండాలి. మనం ఆహారం కొనే ముందు అది ఎంతవరకు సురక్షితమైనదో పరిశీలించి కొనుగోలు చేయటం చాలా అవసరం. ఈ సంవత్సరం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా చెప్పిన నినాదం ఏమిటంటే, ఫ్రమ్ బర్డెన్ ఆఫ్ సొల్యూషన్స్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్, అంటే భారం నుండి పరిష్కారాల వైపు, అంతటా సురక్షిత ఆహారం. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతలో మనం సాధించాల్సిన మార్పుకు శ్రీకారం. అంతటా సురక్షితమైన ఆహారం అనేది కేవలం పెద్ద పెద్ద నగరాలకు, ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూడదు. గ్రామాల్లోని సామాన్యుడు నుండి నగరాల్లో ఐటీ ఉద్యోగి వరకు, ఇంకా పాఠశాలల్లోని మధ్యాహ్నం భోజనం చేసే చిన్న పిల్లల నుండి రోడ్డు పక్కన తినే కార్మికుడు వరకు, అంతటా ప్రతి ఒక్కరికి ప్రతి చోట కల్తీ లేని, స్వచ్ఛమైన, సురక్షితమైన ఆహారం అందాలి. అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఈ విషయంలో కేవలం ప్రభుత్వాలు, అధికారులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సాధారణ పౌరుడి బాధ్యతగా ఇంట్లో తయారు చేసుకునే ఆహారాన్ని పరిశుభ్రంగా చేసుకోవటం, కల్తీలపై అప్రమత్తంగా ఉండి బయట కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను పరిశీలించటం, లోటుపాట్లను ప్రశ్నించటం, రోడ్డు సైడు దుమ్ము, ధూళి కూడి, ఈగలు, దోమలు, ముసిరిన ఆహార పదార్థాలను కొనుగోలు చేయకపోవటం మంచిది. ఇందువల్ల మన వంతుగా ఆహార కాలుష్య భారాన్ని తగ్గించి సురక్షిత ఆహారాన్ని ప్రోత్సహిద్దాం. సురక్షితమైన ఆహారం కేవలం ఆకలిని తీర్చటమే కాదు, మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన సమాజమే దేశానికి పునాది.

0: బలం. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఆహారాన్ని వృధా చేయం. కలుషితం కాని కల్తీ లేని పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. అంతేకాక మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవటం అనేది కుటుంబానికి, దేశానికి కూడా ఎంతో మంచిది. కార్యక్రమంలో మీరింతవరకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు.
1: వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి బాణుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు. ఇందులో పాల్గొన్నవారు ఏ పల్లవి, పి ప్రధాన, వి దీపికశ్రీ, వి దుర్గా సాత్విక, కె తపస్వి.

నేనువి పల్లవి. ఇప్పుడు ఆకాశవాణి గొప్పతనం గురించి తెలుసుకుందాం. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. మన జీవితంలో కొంతమంది నేస్తాలు మనకు కనిపిస్తారు, మరికొంతమంది కనిపించకపోయినా మన మనసును తాకుతారు. అలాంటి కనిపించని కానీ మనసుకు దగ్గరైన నేస్తమే ఆకాశవాణి. ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ మాత్రమే కాదు, అది మన జీవితాల్లో తోడుగా నడిచే ఒక మంచి స్నేహితుడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనతో పాటు ఉంటూ మన మనసును ఆనందపరుస్తుంది. పాత పాటలు వినిపిస్తూ మన జ్ఞాపకాలను మళ్ళీ తడిమి చూస్తుంది. తాజా వార్తలు చెబుతూ ప్రపంచంతో మనల్ని కలుపుతుంది. పల్లెల్లో రైతు పొలంలో పనిచేస్తుంటే అతనికి తోడుగా వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆకాశవాణి గొంతులో ఒక ప్రత్యేకత ఉంది. ఆర్జేలు మాట్లాడే మాటల్లో ఓ మాధుర్యం ఉంటుంది. మన హృదయాన్ని తాకే ఓ మంచి స్నేహితుడు. ముఖ్యంగా ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కూడా ఒక గొప్ప పాత్ర పోషిస్తుంది. భక్తి కార్యక్రమాలు, జానపద గీతాలు, సాహిత్య చర్చలు ఇవన్నీ సంపదను నిలబెట్టే అద్భుతమైన ప్రయత్నాలు. ఇప్పుడు మనం ఆకాశవాణి 90 ఏళ్ల వార్షికోత్సవం గురించి తెలుసుకుందాం. రేడియోలో వినిపించే ఆ మధురమైన స్వరం ఉదయం సుప్రభాతంతో నిద్రలేపి సాయంత్రం పాటలతో మనసును ఊరడించే ఆ అనుభూతి, అదే మన ఆకాశవాణి. ఈరోజు మన హృదయాలకు ఎంతో దగ్గరైన భారత రేడియో ప్రపంచపు మహాప్రయాణం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన ఆకాశవాణి తన 90 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని జరుపుకుంటుంది. 1936లో ప్రారంభమైన ఈ ఆకాశవాణి అప్పటి నుండి ఇప్పటి వరకు కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. టీవీ రాకముందు, మొబైల్ ఫోన్ లేకముందు, సోషల్ మీడియా అనే మాట కూడా తెలియని రోజుల్లో ప్రజలకు వార్తలు చెప్పింది రేడియో, పాటలు వినిపించింది రేడియో, కష్టాలు

ఇంట్లో ధైర్యం ఇచ్చింది కూడా రేడియోనే. గ్రామాల్లో ఒక ఇంట్లో రేడియో ఉంటే పక్కింటి వాళ్ళు కూడా కుర్చీలు తీసుకొని వచ్చి వార్తలు విన్న రోజులవి. క్రికెట్ కామెంటరీ వస్తే అయ్యో అవుట్ అయ్యాడా అని టెన్షన్ పడిన వాళ్ళు. పాటల కార్యక్రమం వస్తే చిన్న రేడియో చుట్టూ కూర్చొని హమ్ చేసిన వాళ్ళు. అందరి జ్ఞాపకాలలో ఆకాశవాణి ఒక భాగోద్వేగం. మరి మన తెలుగు వాళ్ళకి అయితే ఆకాశవాణి అంటే ఇంకో లెవెల్ అనుబంధం. తెలుగు సాహిత్యం, నాటకాలు, హరికథలు, జానపద గేయాలు ఎన్నో కళలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఆకాశవాణి. ఇంకో ఫన్నీ విషయం చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు స్కిప్ యాడ్ బటన్ నొక్కేస్తారు, కానీ అప్పట్లో రేడియోలో వచ్చే ప్రకటనలకే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వివిధ భారతి అన్న వెంటనే చాలామందికి ఇప్పటి నాస్టాల్జియా స్టార్ట్ అయిపోతుంది. రేడియోలో ఆ మైక్ ముందు కూర్చొని మాట్లాడే ఆర్జేలకు శ్లోతలతో కనిపించని బంధం ఉంటుంది. చూడలేము కానీ కనెక్ట్ అవుతాం, అదే రేడియో మ్యాజిక్. ఈ 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి కేవలం ఒక ప్రసార సంస్థ కాదు, దేశపు గుండె చప్పుడయ్యింది. సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి ధైర్యం ఇచ్చింది, విద్యార్థికి విజ్ఞానం అందించింది, రైతుకి సమాచారం చెప్పింది, సంగీత ప్రేమికుడికి ఆనందం పంచింది. ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారినా, ఎన్ని యాప్స్ వచ్చినా, ఎన్ని స్క్రీన్స్ మన ముందున్నా, రేడియో వినిపించే ఆత్మీయత మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. కాబట్టి ఈరోజు మనందరం కలిసి ఆకాశవాణి 90 ఏళ్ల గౌరవ ప్రయాణాన్ని మన హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. శబ్దాల ప్రపంచంలో మనసులను కలిపిన మహావేదిక మన ఆకాశవాణి చిరంజీవి కావాలి. ఇంతటి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.

నమస్తే విత్ మీ పంచ్ ప్రార్థన. ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఐ రైటింగ్ లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. మరి నా ప్రియ నేస్తం అంటే ఏంటి? నా ప్రియ నేస్తం అంటే జస్ట్ వర్డ్స్ కాదుండో, అది నా డియరెస్ట్ కంపానియన్ అని అర్థం. లైఫ్లో అందరికీ ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు, మన హ్యాపీనెస్లో నవ్వుతూ మన టెన్షన్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా ప్రియ నేస్తం అంటే అండర్స్టాండింగ్, ట్రస్ట్ అండ్ ఎండ్లెస్ సపోర్ట్. కానీ కొంచెం కామెడీ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం సీరియస్గా మాట్లాడుతుంటే కూడా నవ్వించే వాళ్ళే మన ట్రూ కంపానియన్స్. ఒక రియల్ కంపానియన్ మన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయరు, కానీ ముందు కొంచెం టీజ్ చేస్తారు. హోంవర్క్ మర్చిపోతే రిమైండర్ లాగా ఉంటారు, కానీ కొన్నిసార్లు హోంవర్క్ తర్వాత చేయొచ్చులే, ముందు ఈ గేమ్ కంప్లీట్ చెయ్యి అంటారు. సీక్రెట్స్ అన్నీ తెలిసినా కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఫాస్ట్ వరల్డ్లో జెన్యున్ కంపానియన్షిప్ చాలా రేర్. సచ్ బ్యాండ్ టీచింగ్ కైండ్నెస్, హానెస్టీ, పేషెన్స్ అండ్ లాయల్టీ. సింపుల్గా చెప్పాలంటే నా ప్రియ నేస్తం అంటే మన లైఫ్లో పర్మనెంట్ వైఫై కనెక్షన్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు సిగ్నల్ కొంచెం వీక్ అయినా అస్సలు డిస్కనెక్ట్ అవ్వరండోయ్. ఇప్పుడు కొంచెంసేపు మన ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్ చూస్తే మ్యాప్స్ కన్నా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒరే, నిన్న ఇక్కడ ఎంప్టీ ప్లేస్ ఉంది కదా, ఇవాళ బిల్డింగ్ ఎలా వచ్చిందా అని అనుకుంటుంది. రోడ్స్, టెక్నాలజీ, స్మార్ట్ సర్వీసెస్ అన్నీ ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అప్పట్లో కరెంట్ పోతే అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఫై స్లో అయితే ఇంట్లో ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ సర్వీసెస్ వల్ల లైఫ్ ఈజీ అయిపోయింది. బిల్ పేమెంట్స్ నుంచి స్టడీస్ వరకు అన్నీ ఫోన్లోనే. కానీ మన స్టూడెంట్స్ మాత్రం ఆన్లైన్ క్లాసెస్ ఓపెన్ చేసి కెమెరా ఆఫ్ పెట్టి నెట్వర్క్ ఇష్యూ మేస్ అని యాక్టింగ్ చేస్తారు. మరి ఏపీ పీపుల్ స్మార్ట్నెస్ గురించి చెప్పాలంటే ట్రాఫిక్లో షార్ట్ కట్ కనిపెట్టడంలో మన వాళ్ళకి PhD ఇవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్కి రాకెట్స్ కూడా సైడ్ ఇవ్వాలి. ధన్యవాదములు.

ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారములు. నా పేరు దీప్కాశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. అధికారనామం ఆకాశవాణి.

ఆల్ ఇండియా రేడియో. నిర్వహణ భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ ప్రసార భారతి. ఆకాశవాణి మనిషి కనపడకుండా మాటలు మాత్రమే వినిపించేలా చేస్తుంది కాబట్టి దీనిని ఆకాశవాణి అన్నారు. చరిత్ర భారతదేశ రేడియో ప్రసారాల్లో 1920లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా 1936లో జూన్ 8 రూపాంతరం చెందింది. ఆకాశవాణి అను పేరుతో స్థిరపడింది. మొదటి తెలుగు రేడియో స్టేషన్ స్థాపన 1938 జూన్ 16 మద్రాసులో జరిగింది. ఆ స్టేషన్ ద్వారా మొదటి తెలుగు ప్రసంగం గిడుగు రామూర్తి పంతులు గారు చేశారు. ఆ తర్వాత సంవత్సరాలలో విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలలో కూడా ఆకాశవాణి కేంద్రాలు స్థాపించబడ్డాయి. ప్రాముఖ్యత ఆకాశవాణి భారతదేశం రేడియో ప్రసారాలంటే పెట్టిందే పేరు. ప్రజలకు సమాచారం, వినోదం, విద్య అనే ప్రధాన లక్ష్యాలతో ఎంతో కాలంగా సేవలు అందిస్తుంది. టెలివిజన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ ఒక స్నేహితుడిగా నిలిచింది. ఆకాశవాణి ప్రాముఖ్యత ఏమిటంటే ఇది కేవలం వార్తాపత్రికలకే పరిమితం అవ్వకుండా భక్తిరంజన్, వ్యవసాయ కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, నాటకాలు వంటి ఎన్నో అంశాలను ప్రజలకు చేరువ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా సమాచారాన్ని చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వారసత్వం కూడా. నేను ఈరోజు మనల్ని కనిపించిన అమ్మా నాన్న గురించి చెప్పదలుచుకున్నాను. అమ్మ ఎంతో కష్టపడి మనకి జన్మనిస్తుంది. ఆ తర్వాత పెంచడానికి బిడ్డ ఏడుపును బట్టి ఏది అవసరమో అది అందిస్తుంది. బిడ్డ చికాకుగా ఏడుస్తుంటే కారణం తెలుసుకొని వెంటనే ఆ చికాకుని పోగొడుతుంది. బిడ్డకు ఆకలి వేస్తే తల్లికి తెలిసిపోతుంది, వెంటనే ఆకలి తీర్చి నిద్రపుచ్చుతుంది. నాన్న చెయ్యి పట్టి చిన్న చిన్న అడుగులు నేర్పుతూ ముద్దాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు, అమ్మ నాన్న, తాత, మామ ఈ మాటలు మాట్లాడుతుంటే అమ్మ నాన్న సంతోషాలకు అవధులే ఉండవు. ఇన్ని సంతోషాలకు కారణం మనమే, అంటే పిల్లలం. పిల్లలు ఇంటిలో అప్పటి వరకు ఆడుకుంటూ అల్లరి చేస్తూ సందడి చేస్తుంటే స్కూల్కి వెళ్ళే వయసు వస్తుంది. స్కూల్లో చేర్చి వస్తుంటే అయ్యో ఎలా ఉంటాడో, నిద్రపోతున్నాడా, ఆకలి వేస్తుందా, టీచర్ గారు చూస్తున్నారా లేదా అని స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చే వరకు అమ్మకి వేరే ఆలోచన ఉండదు. నాన్న ఇంటికి రాగానే నాన్న చూపే ప్రేమ, తల్లి స్కూల్కి వెళ్ళావా, స్కూల్ బాగుందా అని ముద్దు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమి చదువుతున్నావు తల్లి, పాఠాలు బాగా అర్థమవుతున్నాయా, మంచి మార్కులు తెచ్చుకోవాలి తల్లి అని ముద్దు చేస్తారు. ఇలా మొదలవుతుంది బడి ప్రస్థానం. పుట్టినరోజు వచ్చిందంటే అమ్మ ఏ బట్టలు కొనాలి, ఏమి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఏ కేక్ తేవాలి, ఏ గుడికి తీసుకెళ్ళాలి, ఏ చాక్లెట్ తేవాలని ఆలోచిస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ పిల్లలకు పంచి సంతోషంలో మునిగిపోయే బిడ్డలను చూసి ఆ సంతోషంలో అమ్మ నాన్నకు ఆదులు ఉండవు. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన ప్రత్యక్ష రూపాలు. మన మొదటి గురువు, వారి కష్టం, వారి ప్రేమ మన జీవితానికి పునాది. వారిని గౌరవించడం, ప్రేమించడం మనకు ప్రధాన కర్తవ్యం. తల్లిదండ్రులు మనకి అండగా నిలిచి వారి జీవిత అనుభవాలు, జ్ఞానం, సలహాలు, సూచనలు మనకు ఇచ్చి మనల్ని మంచి బాటలో నడిపిస్తారు. నాన్న ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళి నాన్న ఇంటి పట్టన ఉండరు, కంటి నిండా నిద్రపోరారు. ఇంటినే కాదు అందరినీ ఒక ఒంటి స్తంభంగా మోస్తున్న నాన్న ఎప్పుడు ఒంటరి వాడే. సంపాదన అంతా కుటుంబానికే వీచించి మిగిలినది దాచి పిల్లల మెరుగుపరచడం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఇంట బయట నిరంతర పోరాటం చేసే నిస్వార్థయోధుడు నాన్న. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు అయితే, అదే అమృతం దొరికితే పిల్లలకు పంచేవాళ్ళు తల్లిదండ్రులు. ఈ జన్మలో మనకు దక్కిన గొప్ప వరం అమ్మ నాన్న. అమ్మ పేరులోనే కనిపిస్తుంది ఆప్యాయత, నాన్న పలుకుల్లోనే అనిపిస్తుంది ప్రేమ. మనల్ని 9 మోసి పంచిన కన్న తల్లిని అవమానించకండి. ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించి లాలించిన నాన్నని ఎదిరించకండి. ప్రేమను ఎలా దాచాలో తెలియని వ్యక్తి అమ్మ అయితే, ప్రేమను ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. ఇద్దరికీ ప్రేమించడం మాత్రమే తెలుసు. అంతటి ప్రేమను చూపే తల్లిదండ్రులను చివరి దశలో ఎటువంటి లోటు లేకుండా చూచుకోవడం మన బాధ్యత. ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం మన గొప్ప వరం. మీకోసం ఒక తీయని పాట.

అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా సాత్విక. నేను ఇటీవల ఆకాశవాణి ఈ 90 సంవత్సరాల వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఎలోక్యూషన్ పోటీలో మొదటి బహుమతి మరియు ఎస్సే రైటింగ్ పోటీలో 3వ బహుమతి సాధించాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి ఎఫ్ఎం వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ఆకాశవాణి ప్రాముఖ్యతను చెప్పబోతున్నాను. మన హృదయాలను, మన ఇంటి ఆవరణలను, మన జ్ఞాపకాలను 90 ఏళ్లుగా తన మధుర స్వరంతో అలరిస్తున్న మన ప్రియమైన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వచ్చే వాణి. ఈ అందమైన పేరును ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి గోపాలస్వామి గారు ప్రసిద్ధి చేశారు. తరువాత భారత ప్రభుత్వం అధికారికంగా ఈ పేరును స్వీకరించింది. 1936లో ఆల్ ఇండియా రేడియో ప్రారంభమై నేడు కోట్లాడి భారతీయులు హృదయంలో స్థానం సంపాదించింది. అప్పట్లో ఏమిటో తెలుసా? ఇంట్లో టీవీ లేదు, మొబైల్ లేదు, కానీ ఒక చిన్న రేడియో ఉండేది. ఉదయం వందే మాతరంతో మొదలై వార్తలు, పాటలు, నాటకాలు, వ్యవసాయ సలహాలు, పిల్లల కార్యక్రమాలు, ఇలా కుటుంబమంతా రేడియో చుట్టూ

పాటు కూర్చునే రోజులవి. అంటే అప్పటి ఫ్యామిలీ గ్రూప్ ఆకాశవాణి అన్నమాట. ఆకాశవాణి కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది విద్య ఇస్తుంది, రైతులకు మార్గదర్శకం అయ్యింది, యువతకు అవకాశాలు కల్పించింది, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప గాయకులు, రచయితలు, నటులు మొదట ఆకాశవాణి ద్వారానే ప్రజలకు పరిచయం అయ్యారు. రైతు కార్యక్రమాలు రైతులకు పంటలపై అవగాహన ఇచ్చాయి. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు సహాయపడ్డాయి. వార్తలు దేశాన్ని ఒక తాటికి నిలిపింది. సంగీతం మనసులను కలిపింది. ఇప్పుడు కాలం మారింది, రేడియో కూడా మారింది, ఎఫ్ఎం వచ్చింది, మొబైల్ యాప్స్ వచ్చాయి, ఇంటర్నెట్లో కూడా ఆకాశవాణి వినిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, ఆ మధురమైన స్వరం, మనసుకు హత్తుకునే అనుబంధం. 90 సంవత్సరాలు పూర్తయిన ఆకాశవాణి ఇంకా కొత్త తరానికి కొత్త ఆశలు ఇస్తూనే ఉంది. సమాచారం, వినోదం, సంస్కృతి ఈ మూడు విలువలను కలిపి ప్రజలకు అందిస్తున్న గొప్ప వేదిక మన ఆకాశవాణి. కాబట్టి మనందరం కలిసి గట్టిగా చెప్పేద్దాం, ఆకాశవాణి అమరవాణి. 90 ఏళ్ళు ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తరువాత నేను మీకోసం ఒక కథ చెప్పడానికి రాబోతున్నాను. మన జీవితంలో ధైర్యం తగ్గినప్పుడు, ఆశ కనబడనప్పుడు ఒక్కసారి రామాయణంలోని సుందరకాండను గుర్తు చేసుకుంటే చాలు, మనసులో ఒక కొత్త వెలుగు పుడుతుంది. రామాయణం అనే మహాసముద్రంలో ఎన్నో ఘట్టాలు మనసులను తాగుతాయి. కానీ దీనిలో భక్తి, ధైర్యం, విశ్వాసం, సేవ అనే 4 పదాలకు జీవం పోసిన ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అదే సుందరకాండ. ఇది కేవలం హనుమంతుడు లంక ప్రయాణం మాత్రమే కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. సీతమ్మను వెతికే సంకల్పంలో శ్రీరాముని నామాన్ని హృదయంలో ఉంచుకొని ఆంజనేయుడు ప్రారంభించిన ఆ మహాయాత్రలోకి ఇప్పుడు మనందరం ప్రయాణం చేద్దాం. రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండల తరువాత వచ్చే భాగమే సుందరకాండ. కానీ ఈ కాండను సుందరకాండ అని ఎందుకు అంటారో తెలుసా? నేను చెప్తా. హనుమంతుడు సుందరుడు, ఆయన చేసిన కార్యం సుందరం, సీతమ్మ భక్తి సుందరం, శ్రీరాముని ప్రేమ సుందరం, అందుకే ఇది సుందరకాండగా నిలిచిపోయింది. ఈ కథ మొదలవుతుంది ఒక ఆశతో. సీతమ్మ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, రాముడు బాధలో, లక్ష్మణుడు ఆవేదనలో, వానరసేన ఆందోళనలో. అప్పుడు ముందుకు వచ్చింది ఒక్క మహావీరుడు, ఆంజనేయుడు. హనుమంతుడు సముద్ర తీరానికి చేరినప్పుడు అందరూ ఒక్కటే అనుకున్నారు, ఇంత పెద్ద సముద్రం దాటడం అసాధ్యం. కానీ హనుమంతుడు మాత్రం తనలోని శక్తిని గుర్తు చేసుకున్నాడు. మన జీవితంలో కూడా చాలామంది నీ వల్ల కాదు, వదిలే అంటారు, కానీ మనలోని ధైర్యం చేయగలమంటుంది. అదే సుందరకాండ మొదటి సందేశం. అలా ఒక గొప్ప గర్జనతో హనుమంతుడు సముద్రాన్ని దాటడం మొదలుపెట్టాడు. మధ్యలో సురస అనే నాగకన్య అడ్డుకుంది, నిన్ను మింగాలి అంది. హనుమంతుడు బలంతో కాదు, తెలివితో బయటపడ్డాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ప్రతి సమస్యను కోపంతో కాదు, చాకచక్యంతో కూడా పరిష్కరించవచ్చు. అలాగే సింహిక అనే రాక్షసి ఆయన నీడను పట్టుకొని ఆపడానికి ప్రయత్నించింది. ఇది మన జీవితంలో మనల్ని వెనక్కి లాగే భయాల్లాంటివి. హనుమంతుడు దానిని జయించాడు. అంటే భయాన్ని ఎదుర్కొంటేనే విజయం దక్కుతుంది. ఇలా ఎన్నో అడ్డంకులు దాటి చివరకు లంక చేరుకున్నాడు ఆంజనేయుడు. ఆ లంక వర్ణన ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? బంగారు మేడలు, వెలుగులతో మెరిసే వీధులు, రాక్షసుల కోటలు. కానీ ఆ వైభవం మధ్యలో ఒక్క విషాదం దాగి ఉంది. అదే అశోకవనంలో ఒంటరిగా ఉన్న సీతమ్మ. హనుమంతుడు చెట్టు మీద దాక్కొని సీతమ్మను చూసిన క్షణం అది భక్తి, బాధ, ఆనందం అన్నీ కలిసిన ఘట్టం. సీతమ్మ మాత్రం రాముని జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు రాజ్యము వద్దు, ఆభరణాలు వద్దు, తన రాముడు చాలని భావించింది. అదే నిజమైన ప్రేమ. అప్పుడు హనుమంతుడు చిన్న రూపంలో వచ్చి, నేను రామదూతని అని చెప్పి శ్రీరాముని ఉంగరాన్ని చూపిస్తాడు. ఆ క్షణంలో సీతమ్మ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆ భావనను మాటల్లో చెప్పలేం. ఎంత కష్టంలో ఉన్నా ఒక మంచి మాట మనిషికి ఎంత బలమిస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. హనుమంతుడు అక్కడితో ఆగలేదు, లంకలో తన శౌర్యాన్ని చూపించాడు, అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, రాక్షస సేనలను ఓడించాడు, రావణుడి సభలో ధైర్యంగా నిలబడ్డాడు. రావణుడు కోపంతో, వానరానికి తోకే కదా గర్వం, దానికి నిప్పు పెట్టండి అన్నాడు. కానీ అదే చిన్న నిప్పురవ్వ ఆ లంకను దహనం చేసింది. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. మనల్ని అవమానించడానికి వేసిన అగ్ని కూడా మన విజయానికి కారణం కావచ్చు. అంతా

పూర్తయ్యాక హనుమంతుడు తిరిగి వచ్చి, "చూశాను సీతమ్మను" అని చెప్పినప్పుడు రాముడి ముఖంలో కనిపించిన ఆనందం, అది సుందరకాండలో అత్యంత హృదయాన్ని తాకే క్షణాల్లో ఒకటి. సుందరకాండ ఎందుకు ప్రత్యేకమంటే, ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది ధైర్యం, భక్తి, ఆశ, నమ్మకం గురించి వర్ణిస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, స్నేహితులు దూరమైనప్పుడు, మనసు ఒంటరిగా అనిపించినప్పుడు ఒక్కసారి హనుమంతుని గుర్తు చేసుకుంటే చాలు, అసాధ్యమనే మాట కూడా చిన్నదైపోతుంది. మన పెద్దలు ఎందుకని సుందరకాండ పారాయణం చేస్తారో తెలుసా? మనసుకు ధైర్యం రావాలని, ఇంట్లో శాంతి ఉండాలని, కష్టాలు తొలగాలని. ఎందుకంటే ప్రతి శ్లోకంలో ఒక విశ్వాసం ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నది ఒకటే, శక్తి బయట కాదు, మనలోనే ఉంది. ఆ శక్తిని గుర్తు చేసేదే సుందరకాండ. ఈ సుందరకాండ గురించి మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మళ్ళీ మరో అందమైన కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు నవ్వుతూనే ఉండండి, వింటూనే ఉండండి, ఆకాశవాణితోనే ఉండండి. ధన్యవాదములు.

ఆకాశవాణి 90th యానివర్సరీలో నాకు 3rd ప్రైజ్ వచ్చింది ఎస్సే రైటింగ్లో. నా ప్రియ నేస్త ఆకాశవాణి, ద సౌండ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ సంథింగ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఆర్ అ ఫ్యూ సెంటెన్సెస్. ఇట్ ఈస్ అ ఫీలింగ్ యూ కాంట్ ఇమాజిన్. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ నా మై ప్రియ నేస్త డియర్ ఫ్రెండ్ ఆర్ బిల్లవిడ్ ఫ్రెండ్ ఆకాశవాణి అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. సో ద మీనింగ్ ఆఫ్ దిస్ నా ప్రియ నేస్త ఆకాశవాణి ఇస్ మై డియర్ ఫ్రెండ్ అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. So this phrase is a feeling that I'll tell you and you're gonna open nature and all you could see is bright green leaves on the tree which wither from the tree. Sometimes the birds chirping and also soulful voices and water falling from the stream banks and this rich earthy smell that comes from the soil and the vast blue sky above you. Lay on the fresh grass and look up at the sky. Then you hear a voice. Soft, low and peaceful. The voice says, Na priyanesta akasavani. A wave of relief washes over you. Not because it was your friend, but because of those three words that you understood. The meaning of these three words are not small, but the meaning is very huge. If you understand it, you will understand. One line, but the meaning cannot be determined in pages, words or sentences. It is an expression that you feel when you understand a poem that you hold memories of the sea. It feels like someone just borrowed your worries and burden for a while. I'll tell you another topic. ఈ రోజు మనం మాట్లాడేది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ గురించి. మన ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మరియు ప్రకృతిని రక్షించే వాళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ హంటింగ్ని ఆపడం, ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం మరియు వైల్డ్ లైఫ్ని సేఫ్గా ఉంచుతారు. ఎందుకంటే ప్రకృతి బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడం కోసం చెట్లు పెంచడం, పీపుల్కి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఇవ్వడం మరియు ఫారెస్ట్ని కన్సర్వ్ చేయడంలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ముందుంటారు. రెయిన్ఫాల్ నుండి ఫ్రెష్ ఎయిర్స్ వరకు మన జీవితం ప్రకృతి ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. అందుకే ప్రకృతి కాపాడితే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.

ఆకాశవాణి సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్ టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్రాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు ఉన్నాయంట,
2: ఖరీదు ఖరీదు ఖరీదు ఖరీదు ఎక్కువగా ఉంది.
1: అందమైన అమ్మాయి అంట,
2: ఖరీదు చూసుకోవాలి.
3: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి, చూసుకోండి.
4: ఈ బానిస బాగున్నాడు, ఆ చివరి ఉన్న బానిస చాలా బాగున్నాడు. ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
4: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడు గత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో. రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
3: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి. వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
6: 700,
8: 800,
9: 900.
3: ఓహో.

0: ఓ 900 కాశపాణాలు, 900 కాశపాణాలు పాడండి పౌరులారా, 900 కాశపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి, ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కాశపాణాలు, 900 కాశపాణాలు ఒకటోసారి, 900 కాశపాణాలు రెండోసారి, 900 కాశపాణాలు,
1: 1000 కాశపాణాలు,
0: 1000 కాశపాణాలు, 1000 కాశపాణాలు, ఆహాహా, 1000 కాశపాణాలు ఒకటోసారి, 1000 కాశపాణాలు, 1000 కాశపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా, ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
2: ఏంటి అమ్మ, 1000
0: సరే, 1000 కాశపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కాశపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
1: అమిత్తుడు.
0: చక్కటి పేరు. మీ వృత్తి?
1: రత్నాల వ్యాపారం.
0: ఓ, అందుకే సాహసించి 1000 కాశపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కాశపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
1: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయుంటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కాశపాణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కాశపాణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
1: రండి,
0: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కాశపాణాలు, 100 కాశపాణాలు,
3: 200,
0: 200 కాశపాణాలు, 200 కాశపాణాలు,
4: 300,
0: 300 కాశపాణాలు. రండి, పాడండి. 300 కాశపాణాలు, 300 కాశపాణాలు, 300 కాశపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనము లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడు వద్దులే, నిదానంగా చెబుదువు గాని నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్ధాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను

0: ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి, వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది, అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటెటో మళ్ళిస్తావే? నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షన్ రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేనా, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ

0: నాకు దేనిపైనా మక్కువ లేదు.
1: నాపై కూడానా?
0: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
1: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
0: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
1: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
0: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
1: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
0: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
1: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించడం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
0: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
1: అదే, ఎందుకో నిన్నా దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
0: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపై ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
1: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
0: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
1: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
0: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
1: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
0: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
1: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
0: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
1: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
0: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
0: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
0: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
0: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపథంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు.
1: అబ్బా.

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? అది స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికి కదా.
1: అది కాదు నాన్నగారు, మరి అసలేమైందంటే

0: అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
2: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారొచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
2: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
2: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
2: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
2: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్ళి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
2: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే, ఇది అన్యాయం నాన్న.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
2: నాన్న
0: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
2: నాన్న
0: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాం. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
2: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపో

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటి పెట్టో, జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయమేమి, ఇచ్చట ఎందులోకి ఉన్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు

0: అల్లుడుగా ఉండువు గాని. మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి అనుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పి వచ్చాను.
1: దేనికి?
0: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో. నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాం. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు, నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
1: దుర్మార్గుడు, నీ మాయ మాటల వెనుక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనుక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంచి తీర్చు.

0: ఈ దేవసేన కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది పిచ్చదనా, ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలు వైపు రా రా, చెప్పేది నీకే రా.
0: రా దగ్గరకు వచ్చావు, మర్యాద దక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా.
0: నేను రాను.
1: రా
0: రాను.
1: అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. నిన్ను తన్ని తీర అనుభవించాక అప్పుడు అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగ తీశానే నువ్వు లెక్క. రావేన్న మదన మంజరి రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? కాదే, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
0: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
0: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
0: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు. నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే

0: ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
0: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
0: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చంద్రుని గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
0: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చవచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
1: ఏమిటి కుశాలి?
0: అమితుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కన్హుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కన్హుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కన్హుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతన్ని సంకెళ్లతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగవస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.

0: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధుసేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం. మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
0: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది. అందరిలాగే మీకు ఉపపత్నులు, ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మల్లే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
0: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
0: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
0: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా? దేవసేన, జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
0: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
0: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంచ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
1: నాకు సంపదలపై ఆశ లేదు.
0: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
1: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
0: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
0: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
0: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా.
0: ఈ అమిత్తుడు

0: ప్రాణాలనైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: ದೇವಸೇನ, ದೇವಸೇನ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಇಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರಲೇಚಿ ಚೇಸೆ ದೇವುಂದಿ ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే,
1: లేచాను. చెప్పు, ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈరోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మసక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను. మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి, వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ

0: భిక్షువు దగ్గరికి వెళ్దాం.
1: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టీవి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో మొదటిగా ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? ప్రశ్న మరోసారి, ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? అల్లరి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానంగా మరి చాలామంది పంపించారు. ఖమ్మం నుంచి రాధ, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, చెబ్రోలు రామకృష్ణయ్య రాంగ్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శేషాద్రి రాంగ్ ఆన్సర్. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్ రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణ దేవాంగ రాంగ్ ఆన్సర్. కడప జిల్లా నుంచి ఎం కొండారెడ్డి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రాంగ్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. షేక్ మహబూబ్ సుబానీ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి రాంగ్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి శ్రీ వైష్ణవ్, ఋత్విక్, నేదనూరి కళ్యాణ్చారి రాంగ్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రాంగ్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ రాంగ్ ఆన్సర్. ఒంగోలు సుజాత నగర్ నుంచి భాస్కర్ని, సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు రాంగ్ ఆన్సర్ అండి. చీరాల నుంచి ప్రభ రాంగ్ ఆన్సర్. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాథియా రాంగ్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ అండి. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుంచి రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధాకృష్ణ

రాంగ్ ఆన్సర్ అండి. బాపట్ల జిల్లా నగరం మండలం నుంచి పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత. రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. రాంగ్ ఆన్సర్. అనపర్తి నుంచి సత్తిరెడ్డి. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. రాంగ్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. రాంగ్ ఆన్సర్. మండపేట సత్యప్రసాద్. రాంగ్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగులి, పద్మరాణి, అక్షరకృప. రాంగ్ ఆన్సర్. దొనకొండ నుంచి వైసిహెచ్ డేవిడ్. రాంగ్ ఆన్సర్. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి రాజేశం, సరోజిని, మాయా. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు నుండి శ్యామ్. రాంగ్ ఆన్సర్. గుండుగొల్లను నుండి కొనకల రమేష్, మద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ సత్యనారాయణ. రాంగ్ ఆన్సర్. అనురాధ నాగేశ్వరమ్మ. రాంగ్ ఆన్సర్ అండి. పాపినేపాలెం నుండి సూర్యనారాయణ, సిద్ధయ్య. రాంగ్ ఆన్సర్. వెల్లుల్ల నుంచి శ్రీశాంక్, భూలక్ష్మి, జాప భూమేశ్వర్. రాంగ్ ఆన్సర్. విశాఖపట్నం జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. రాంగ్ ఆన్సర్ అండి. నల్లగొండ జిల్లా గాంధీనగర్, మిరియాలగూడ నుంచి దైదా, భిక్షం, వెంకటి. రాంగ్ ఆన్సర్. నెల్లూరు నుంచి శేషాద్రి. రాంగ్ ఆన్సర్. ఒంగోలు నుంచి ఎం రావ్, అరవింద్. రాంగ్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య గారు. రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా త్రివేణి, చిన్మయి, ప్రీతం. రాంగ్ ఆన్సర్. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి. రాంగ్ ఆన్సర్ అండి. గద్వాల జిల్లా జోగులాంబ, రాజోలి మండలం నుంచి కేదారి వీరేష్. రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ప్రదీప్, విజయ, హనీ. రాంగ్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి లలిత్, మల్లిక. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి గణేష్. రాంగ్ ఆన్సర్. చీరాల నుండి మానస, విజయలక్ష్మి. రాంగ్ ఆన్సర్. కర్ణాటక నుంచి నాగేంద్రప్ప. రాంగ్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్. రాంగ్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి నాగమణి. రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ నుంచి జయలక్ష్మి, వాస్వీనగర్,

సత్యనారాయణ. రాంగ్ ఆన్సర్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి పరశురాములు. రాంగ్ ఆన్సర్. గుంటూరు నుంచి వాసు, లలిత, మానస. రాంగ్ ఆన్సర్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి రుత్విక్, శ్రీ వైష్ణవ్. రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుంచి హనుమంతరావు. రాంగ్ ఆన్సర్ అండి. అత్తిలి నుంచి చిన్నకేశవరావు. రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, శ్రీరామదాసు అంజాచారి. రాంగ్ ఆన్సర్ అండి. కందికాయపల్లె నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య. రాంగ్ ఆన్సర్. కర్ణాటక పెత్తనపల్లె నుంచి సుబ్రమణి. రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి. రాంగ్ ఆన్సర్. అరవ ధనలక్ష్మి, సాంబశివరావు, రాఘవేందర్రావు, రోహిణి. కొల్లూరు మండలం నుంచి. రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధాకృష్ణ. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి విశాల. రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. బాపట్ల జిల్లా నుంచి శ్రీధర్ బాబు, సునీత మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున ధర్మవరం నుంచి. రాంగ్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఫణిరాజ్. రాంగ్ ఆన్సర్ అండి. మండపేట నుంచి సత్యప్రసాద్. రైట్ ఆన్సర్. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి యాస్మిన్ సాదియా, దస్తగిరి సంధ్య. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోదా జానకీరాజు. రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. రాంగ్ ఆన్సర్ అండి. ఏలూరు నుంచి రఘుపీర్ సింగ్, సుగుణాబాయ్. రాంగ్ ఆన్సర్. ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, సౌధమణి, వసుంధర. రైట్ ఆన్సర్. షేక్ మహబూబ్ సుబ్బాని. రైట్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదిన్న. రాంగ్ ఆన్సర్ అండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటంటే అశోక చక్ర అవార్డు. రెండో ప్రశ్న ఏంటంటే, భారతదేశ జాతీయ ఫలం ఏది? ప్రశ్న మరోసారి, భారతదేశ జాతీయ ఫలం ఏది?

అశోక్ కుమార్, మానస వీణ. రైట్ ఆన్సర్. కాకర రాజకుమార్ లావణ్య, సఖినేటిపల్లి రాజోల్ నుంచే. రైట్ ఆన్సర్. గుండుగొల్ల నుంచి కొనుకల రమేష్ రామోజీ శ్రీనివాసబాబు సత్యనారాయణ. రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్ పప్పు రాజు. రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తన్వలి ఫాతిమా. రైట్ ఆన్సర్. ఎస్ చితంబర్రావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ. రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల. రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. రైట్ ఆన్సర్ అండి. జేఎల్ఎన్ కళ్యాణి, కృష్ణసాయి, అనూష, ఆద్యాశ్రీ, గాయత్రి, రామ్ మనోహర్ తెనాలి నుంచి. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి దైదాభిక్షం, దైదా వెంకటి. రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, వర్ల శివయ్య, ముంతా పెద్దన్న. రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్. రైట్ ఆన్సర్. సైనికపురి హైదరాబాద్ కాలనీ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక్. రైట్ ఆన్సర్. చీరాల నుంచి ప్రభ. రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా. రైట్ ఆన్సర్. న్యూఢిల్లీ నుండి అంగరకళాధర్, శారద. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. రైట్ ఆన్సర్. మెడదల రామ్మూర్తి వరవకొండ నుంచి. రైట్ ఆన్సర్. కామారెడ్డి జిల్లా భవానీపేట్ గ్రామం నుంచి ఇబాదతుల్లా, ఇష్రతుల్లా, ఇనాయతుల్లా. రైట్ ఆన్సర్. వీరభద్రపురం నుంచి పార్వతి, వీరా కనకారావు. రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ. రైట్ ఆన్సర్. మిజోరాం నుంచి దొనకొండ నుంచి వైసీహెచ్ డేవిడ్. రైట్ ఆన్సర్. ప్రకాశం జిల్లా నుంచి దినేష్. రైట్ ఆన్సర్. పోలయ్య నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి. రైట్ ఆన్సర్. జైలన్ శర్మ సత్యనపల్లి నుంచి. రైట్ ఆన్సర్. చిత్తూ నుంచి నరేంద్రారెడ్డి స్వరూప. రైట్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. రైట్ ఆన్సర్. లతా సుహాస్. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్. పెసరలంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి అరవ ధనలక్ష్మి, సాంబశివరావు, రాఘవేంద్రరావు, రోహిణి, శ్రీ విష్ణు, బాల, జశ్వంత్ సాయి. రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి. కందికాయపల్లె గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత. గుంటూరు నుంచి. రైట్ ఆన్సర్. తణుకు నుంచి వెంకీ. రైట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్ అండి. కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. రైట్ ఆన్సర్. బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రదీప్ విజయహాని బృందావన్ నిలయం, సెవెన్ హిల్స్ కాలనీ, అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. ఐటీఐ జంక్షన్ నుంచి

ఏలూరు నుంచి రాధామున్న రఘుపూర్ సింగ్ సుగుణాబాయ్, రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి హనుమంతు, రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి జిల్లా నుంచి శోభారాణి, ఉదయవంశీ, హారిక, రైట్ ఆన్సర్. నల్లగొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి. వెల్లుల్ల నుంచి, రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి ఐ రామకృష్ణ, రైట్ ఆన్సర్ అండి. హిందూపురం నుంచి తనూజ, రైట్ ఆన్సర్. ఒంగోలు సుజాత నగర్ నుంచి అరుణకుమార్.

ప్రతాప్. రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు, ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్. బట్ట రామకృష్ణ దేవంగ, నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. ధర్మవరం నుంచి అభిరామ్ మల్లికార్జున్. రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి నాగమణి. రైట్ ఆన్సర్. రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి శర్మ. రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధ. రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి లలితా మల్లిక్. రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్. రైట్ ఆన్సర్. చీరాల నుంచి వినీలా మానస. రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శేషాద్రి. రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మామిడి పండు. మూడో ప్రశ్న, భారత జాతీయ గీతం రచయిత ఎవరు? భారత జాతీయ గీతం రచయిత ఎవరు?

సత్తుపల్లి నుంచి పెద్దాడ మల్లికార్జునరావు రైట్ ఆన్సర్ పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని, శ్రీ విష్ణు కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. అలాగే దొన్నగూడు నుంచి వైసీహెచ్ డేవిడ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి హనుమంతు రైట్ ఆన్సర్ పంపించారు. రాజోళ్ళు నుంచి కాకర రాజకుమార్, లావణ్య రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి ఐ రామకృష్ణ రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి ఎం రావు రైట్ ఆన్సర్. కొవ్వు నుంచి శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మణరావు రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శ్రీనివాసుల రెడ్డి, లక్ష్మణరావు రైట్ ఆన్సర్. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుండి ఇబాదుతుల్లా, ఇషరతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదయ్యపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్. రామమోహన్ రావు, మను, తేజ రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తన్ వలి, ఫాతిమా రైట్ ఆన్సర్. సత్తెనపల్లి నుంచి జేఎల్ఎన్ శర్మ రైట్ ఆన్సర్. నంద్యాల ఆళ్ళగడ్డ జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వల్ల శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. తనూజ, నజ్మల్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. తెలంగాణ సికింద్రాబాద్ నుంచి జయలక్ష్మి, వాసవి, సత్యనారాయణ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు

నుంచి బి విజయకుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి దైదా వెంకటి, దైదా భిక్షం. రైట్ ఆన్సర్. అంగరకళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి. రైట్ ఆన్సర్. కొనకల రమేష్, ఆదిపండు సురేష్, రామోజీ. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. రైట్ ఆన్సర్. బి వెంకటేశ్వరరావు, దివిస్, మార్టూర్ నుంచి. రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. రైట్ ఆన్సర్. వీరభద్రపురం నుంచి పార్వతి, వీరా కనకారావు. రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప. రైట్ ఆన్సర్. కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి. రైట్ ఆన్సర్ పంపించారు. భానుతేజ, సాయి జ్యోతి, సరస్వతి, చితంబర్రావు. రైట్ ఆన్సర్. లతా, సుహాస్. రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. రమేష్ బాబు, రుద్రంపేట్, అనంతపూర్ జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. మండపేట నుంచి సత్యప్రసాద్. రైట్ ఆన్సర్ పంపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సాదియా, యాస్మిన్, సంధ్య, దస్తగిరి. రైట్ ఆన్సర్. చీరాల నుంచి ప్రభ. రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. కర్ణాటక పెత్తినపల్లి నుంచి సుబ్రమణి. రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి నాగమణి. రైట్ ఆన్సర్ పంపించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్. రైట్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య. రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా ఇరుసుమండ నుంచి రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ. రైట్ ఆన్సర్. మరి వీరు పేరు పంపించలేదు. రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి శ్రీవత్స, పద్మశ్రీ, శ్యామ్. రైట్ ఆన్సర్ పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ. రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ. రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్. అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష. సుజాత నగర్ ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్. రైట్ ఆన్సర్. లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి. రైట్ ఆన్సర్. రమేష్ దొంతి, అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు శేషాద్రి గారు. రైట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధ. రైట్ ఆన్సర్ పంపించారు. చీరాల నుంచి వినీల, మానస. రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి

నుంచి రాధా ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. భారత జాతీయ గీతం రచయిత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మరి చాలామంది సరైన సమాధానాన్ని పంపించారు. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ ఈతకూట శ్రీనివాస్ గారి డోలు వాద్యం వింటారు ఆదితాళంలో.

మీరింత వరకు శ్రీ ఈతకోట శ్రీనివాస్ గారి ఆది తాళంలో డోలు వాద్యం లయ విన్యాసం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచి స్వీయ గానంలో రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం వింటారు. చిత్రం అల్లుడు సీను.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

చిత్రగీతాలు కార్యక్రమంలో వినబోయే గీతం యువన్ శంకర్ రాజా తన్వి పాడిన వెన్నెలకంటి సాహిత్యం. సంగీతం యువన్ శంకర్ రాజా. చిత్రం ఆవారా.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరుగు చిత్రం నుంచి రాహుల్ నంబియార్ పాడిన మణిశర్మ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం.

మీరింతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలే.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కా చేస్తారు.
1: మరైతే సరైన నంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ,
4: యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
3: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుతాధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో

0: ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35,00,000 రూపాయల వీబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే 2,35,00,000 రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ,
1: చేనేత వర్గాల వారికి మగ్గ ఉన్న వాళ్ళందరికి కూడా 200 యూనిట్లు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే విధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీ చేస్తూ ఉన్నాం. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి.
0: భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20వ తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్రస్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి 1,00,000 మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, 1972 నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిట్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సర్దుబాటయింది.
1: దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యాం భారత్ ఇండోనేషియా దేశయోః సంయుక్తాయోగస్య ఉపవేశనం సంపన్నం. ద్వైపాక్షిక వార్తాయాం ఉభౌ పక్షౌ సామరిక సహభాగిత్వం.

విద్య, ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి. శీర్షికన ఈనాటి అంశం, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి కొన్ని వివరాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. ఈ అంశం గురించి శ్రీ మావిల్లపల్లి శ్రీనివాసులు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు.

8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చిత్రమంజరి. 10:00 అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. ఇక రేపటి ప్రసారంలో భాగంగా

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో ఉమాశంకర స్తుతిమాల వింటారు. 6:30కు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో దేవునితో సంభాషణ. ఈ అంశం గురించి కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారు అందించే వ్యాఖ్యానం వింటారు. 6:35కు చేనుముచ్చట్లు కార్యక్రమంలో సజ్జ సాగు వివరాలు వింటారు. 6:45కు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55కు ప్రసార విశేషాలు వింటారు. 7:00కు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05కు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు ఉదయ కిరణాలు కార్యక్రమంలో దిట్ట కవి శ్రీనివాసాచారి గారి స్వీయ కవితలు వింటారు. అనంతరం శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి పద్యపఠనం వింటారు.

7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేఎస్విఎన్ మూర్తి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే పాటల కార్యక్రమం వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఇంటి ఆవరణలో పెంచుకోదగిన మొక్కల గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు వింటారు. అనంతరం విరిసి విరియని అమ్మతనం కథానిక వింటారు. పఠనం శ్రీమతి విజయలక్ష్మి గారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఇవి ఈ సాయంత్రం రేపు ఉదయం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరెంతవరకు ప్రసార విశేషాలు విన్నారు?

0: பொப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்.
3: ஆகாசவாணி மார்க்காபுரம் கேந்திரம் జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో కురిచేడు మండల పడమటి గంగవరం వాస్తవ్యులు పాడిన జానపద గీతాలు వింటారు.

పెళ్లి కొడుక నాగవెల్లికి 7,000 అక్కర్లేదు, 8 గ్లాసులు అక్కర్లేదు, రానండి మామగారు నాగవెల్లికి. 8,000 ఇస్తాము, 8 చెంబులు ఇస్తాము, రావయ్య పెళ్లి కొడుక నాగవెల్లికి. 8,000 అక్కర్లేదు, 8 చెంబులు అక్కర్లేదు, రానండి మామగారు నాగవెల్లికి. 9,000 ఇస్తాము, మోటార్ సైకిల్ ఇస్తాము, రావయ్య పెళ్లి కొడుక నాగవెల్లికి.

లేదు పానుభూమ సమకర్లేదు రానండి మామగారు నాగవెల్లికి లచ్చ వేలిస్తాము లచ్చింగాంతనిస్తాము రావయ్య పెళ్లి కొడుక నాగవెల్లికి లచ్చ వేలిస్తేను లచ్చింగాంతనిస్తేను వస్తానండి మామగారు నాగవెల్లికి వదినారవగచే తీవద్ర పూల పుణ్యాన్ని రవణి ముత్యాల దండ తెత్తేనే రమ్మన్నాడు వదిన నిన్ను తీసుకొని

నిన్ను పూసుకొని రమ్మన్నాడు వదిన. వదిన రవగ చేతి వజ్రకూల పూని అని రవణి ముత్యాల దండ తెత్తేనే రమ్మన్నాడు వదిన. నిన్ను తీసుకొని రమ్మన్నాడు వదిన. పట్టమంచాము దిండు దిండే కలకట్ట పరుపు, పట్టమంచాము దిండు దిండే.

పచ్చి తురక తురక వాళ్ళు పచ్చి శ్రీపాలు తింటారు కొడుక, వారు మాన కొండకు ఎక్కారు చేతులెత్తి మొక్కని వారు. వలదు వలదు మనకే వలదనెను, అట్లాంటి వారిని తేవాలమ్మ, తెచ్చి కొండలో నిలపవలను, గుళ్ళు గోపురాలు కట్టించవలను, అందవలను పొందవలను, ఏడు కొండలని వేలుగ పమ్మనెను. ఇక్కడ నుంచి పోయి నాది మంగ పొరమే చేరి నాది, మంగ తాయ ఓ మంగ తాయ, అన్న బిడవాని మేలు వచ్చి తెచ్చుకుంటి నిలచి నిలచి కాలే నచ్చా పిలచి పిలచి.

ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లెపిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.
1: త్రిడతయ్యకుత ధిమిత

మధ్యన పూడెండ మధ్యన పూడెండ మన ఊరి రచ్చబండ కాసు కుక్కదండ ఘనమైన పెనుగొండ కాసు కుక్కదండ ఘన

వానగాలిలేశ నీ వాకిలు తప్పుకుని పడితే ఆ ధాన్య రెండు తిడితే దాని మన శివతో కొడితే ఆ ధాన్య రెండు తిడితే దాని మన శివతో కొడితే ఆహా.

పొట్టిదాని పొందు, ఆహా పొట్టిదాని పొందు, ఆ పొట్టిదాని పొందు. అది ఎట్లా దొరికిన సందు, అదేమో పెట్టిన మందు నేను ఎట్లా కొట్టుకుందు, అదేమో పెట్టిన మందు నేను

ఎర్రయ్యరనిదంట, ఆహా ఎర్రయ్యరనిదంట, ఎర్రయ్యరనిదంట, ఎం పల్లె చిన్నదంట, అది మొగుని నడిచిందంట, మన ఊరికొచ్చిందంట, అది మొగుని నడిచిందంట, మన ఊరికొచ్చిందంట.

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

0: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో కురిచేడు మండల పడమటి గంగవరం వాస్తేవులు పాడిన జానపద గేయాలు విన్నారు. అనంతరం జానపద గీతాలు కూడా విన్నారు. జానపద రంజని కార్యక్రమం ఇంతటితో.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ

దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరుదేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విందాం.
1: జీవాల పెంపకం ప్రారంభించడానికి ముందుగా మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు మరియు గొర్రెల జాతులు ఉన్నాయి, మరియు అందులో మన ప్రాంతానికి లేదా మన జిల్లా లేదా మన జిల్లాలో ఉండే మన ప్రాంతానికి ఏ రకమైన జాతులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న జాతులను తెలుసుకోగలమో అప్పుడే మనం సరైన జీవాల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు మన దేశంలో సుమారుగా 40 గొర్రె జాతులు మరియు 20 మేక జాతులను గుర్తింపబడిన జాతులుగా ఉన్నాయి. అందులో గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి లేదా సదరన్న దక్షిణ భారతదేశానికి అనుకూలంగా ఉన్న జాతుల్లో ముఖ్యమైనవి నెల్లూరు జాతి మరియు దక్కని బళ్ళారి జాతులు. ఈ మూడు జాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు మన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పెంపకంకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల్లో మనకు రామ్ బుల్లెట్ అనే జాతిని ఎక్కువగా మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. అదే మేకలనంద అయితే బార్బరి, జమునాపురి, ఉస్మానాబాడి, బ్లాక్ బెంగాల్ వంటి జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అందులో వివరంగా మనం ఏ జాతి ముఖ్యమైనది లేదా ఏ జాతి మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తెలుసుకునే ముందు ఆ జాతుల యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. గొర్రెల్లో మన ప్రాంతానికి అత్యంత అనుకూలమైన జాతి నెల్లూరు జాతి. ఈ జాతి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొర్రెల పెంపకంకు అత్యంత అనుకూలంగా భావించబడే జాతుల్లో మొట్టమొదటిది. ఎందుకనగా ఇది అత్యంత ఎత్తైన మరియు మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండే జాతుల్లో ఈ నెల్లూరు జాతి ముఖ్యమైనది. అందులో నెల్లూరు వైటు, నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌను అనేవి ఇవన్నీ కూడా నెల్లూరు జాతికి సంబంధించినవే. మన రాష్ట్రానికి నెల్లూరు జాతి తర్వాత మరి యొక్క అనుకూలంగా ఉండే జాతుల్లో దక్కని జాతి అనేది కూడా ముఖ్యమైన జాతి. ఈ జాతి దేశంలోనే ఎక్కువగా ఉండి తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లోని శీతోష్ణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతిని మనం పెంచుకునే ముందర అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చూసుకోవాలి. ఎక్కడైతే చలి వాతావరణం, సమశీతోష్ణ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో దక్కని జాతి బ్రీడు మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వేడి వాతావరణమైన రాయలసీమ, ప్రకాశం వంటి జిల్లాలనందు దక్కని జాతి పెంపకం అంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అంత వేడి ప్రాంతానికి ఉన్ని రకమైన ఈ దక్కని జాతి అనుకూలం కాదు. గొర్రెల్లో మరొక ముఖ్యమైన జాతి ఏంటి అనగా బళ్ళారి జాతి. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం నందు అందుబాటులో ఉంటుంది. మరియు ఈ బళ్ళారి జాతి మన ప్రాంతానికి కూడా, రాయలసీమ మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెల్లూరు, దక్కని, బళ్ళారి మరియు మాండ్య జాతులు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు రామ్ బుల్లెట్ అనే ఒక గొర్రె జాతి ముఖ్యంగా మనం వేరే ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకొని పెంచుకుంటున్న జాతి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, మాంసం ఉత్పత్తికి మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇది వివిధ రకాల వాతావరణానికి అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది. ఇందులో ఉన్ని ఉత్పత్తి కూడా జరుగుతుంది కాబట్టి వేడి వాతావరణ పరిస్థితులు కలిగిన రాయలసీమ వంటి ప్రాంతాల్లో రామ్ బుల్లెట్ జాతి గొర్రెల పెంపకం అంత అనుకూలమైనది కాదు. ఎందుకనగా ఈ ఉన్ని కలిగిన బ్రీడ్లలో ఆ వేడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణం బయటికి వెళ్ళలేక అవి తక్కువ ఉత్పత్తిని, మాంస ఉత్పత్తిని, ఉన్ని ఉత్పత్తిని కలిగి మనకు ఆదాయాన్ని తక్కువగా లభించును. అదేవిధంగా మనం విదేశీ జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు కూడా ఉన్నాయి. ఇవి కొమ్ములు లేకుండా శరీరం పొడవుగా మరియు వెంటు ఉండి మాంసము మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. ఇవి దాదాపుగా 100 రోజుల్లోనే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల వరకు బరువు వరకు పెరిగి 17 నుంచి 20 కిలోల మాంసం వరకు ఇచ్చును. సంవత్సరంలో అన్ని మాసాల్లో ఎదకు వచ్చే గొర్రె జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు ముఖ్యమైనవి. మిగిలిన జాతులు కొన్ని సందర్భాల్లో ఏప్రిల్ టు మే మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే మిగిలిన జాతులు ఎదకొస్తాయి. కానీ డార్పర్ జాతి గొర్రెలు సంవత్సరంలోని అన్ని మాసాల్లో అన్ని నెలల్లో ఇవి ఎదక రావటం వలన మనకు పునరుత్పత్తి ప్రక్రియ ఎక్కువగా ఉండి ఎక్కువ పిల్లలు కలగటం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా పొందవచ్చు. కానీ రాయలసీమ వంటి ప్రాంతానికి డార్పర్ జాతి గొర్రెలు కూడా అంత అనుకూలం కాకపోవచ్చు. సో చివరిగా ఈ గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి ఎక్కువగా అనుకూలమైన జాతి మొట్టమొదటిది నెల్లూరు. నెల్లూరు తర్వాత బళ్ళారి. బళ్ళారి

తర్వాత దక్కని జాతులు ముఖ్యమైనవి. విదేశీ జాతుల్లో రామ్ బుల్లెట్ మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడానికి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్ని జాతులు మన దేశంలో ఉన్నాయి, ఏ రకమైన గొర్రెలు మనం, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనము ముఖ్యమైన మేకల జాతుల గురించి కూడా తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 20 రకాల మేక జాతులు గుర్తింపబడినాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్న 75% నుంచి 80% మేకలు నిర్దిష్టమైన రూపురేఖలు లేని ప్రాంతీయ దేశవాళీ రకాలు. కావున ఇవి పాల ఉత్పత్తికి తక్కువగాను మాంసోత్పత్తికి ఎక్కువగాను పనికి వస్తాయి. సో మనం అందుబాటులో ఉన్న ముఖ్యమైన మేక జాతులు ఏంటి, అందులో మనం ఏ రకమైన జాతులు మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది జాతి ఉస్మానాబాదీ. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి అత్యంత అనుకూలమైన మేక జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండును మరియు పాల ఉత్పత్తికి చాలా తక్కువగా ఉపయోగపడును. ఇది రోజుకు 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు పాలు కూడా ఇచ్చును. ఉస్మానాబాదీ తర్వాత మనకు అత్యంత ముఖ్యమైన మేక జాతుల్లో రెండవది

జాతి ఉస్మానబాడి. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి అత్యంత అనుకూలమైన మేక జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండును మరియు పాల ఉత్పత్తికి చాలా తక్కువగా ఉపయోగపడును. ఇది రోజుకు ఒక 0.5 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు పాలు కూడా ఇచ్చును. ఉస్మానబాడి తర్వాత మనకు అత్యంత ముఖ్యమైన మేక జాతుల్లో రెండవది జమునాపూరి. ఇవి సాధారణంగా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పాల ఉత్పత్తికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. రోజుకు 1 నుంచి 2 లీటర్ల పాలు ఇచ్చును. మేక జాతుల్లో మరొక ముఖ్యమైన జాతి బార్బరీ జాతి. ఇది కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో లభించును. ఇది మాంసోత్పత్తికి మరియు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ బార్బరీ జాతి గొర్రెలందు ప్రతి ఈతకు 2 నుంచి 3 పిల్లలను ఇచ్చే స్వభావాన్ని మరియు వాటి జన్యుపరంగా అటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. మన యొక్క సాంద్ర పద్ధతిలో మరియు షెడ్లో ఉంచి పెంచడానికి సూర్తి, బ్లాక్ బెంగాల్, మలబారి, ఉస్మానిబాడి మేకలు అనువుగా ఉంటాయి. ఇతర 16 రకాల 20 రకాల జాతుల్లో ఈ 4 రకాలు మాత్రమే మనం సాంద్ర పద్ధతిలో పెంచుకోవడానికి అనుకూలం. బార్బరీ జాతి మేకలు 50 నుంచి 70%, జమునాపురి మేకలు 20 నుంచి 50%, బీటెల్ జాతి మేకలు 50 నుంచి 55%, జంట పిల్లలను కలిగే అవకాశాలు జన్యుపరంగా కలిగి ఉంటాయి. ఇందువలన మన యొక్క జాతి సంతతి లేదా ఆ వాటి యొక్క జాతి సంతతి తొందరగా పునరుత్పత్తి, ప్రతి ఈతకు 2 పిల్లలు కంటం ద్వారా వాటి యొక్క పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు మనం మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు, గొర్రెల జాతులు ఉన్నాయి, అందులో ఏ రకమైన జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అటువంటి జాతులను ఎంచుకున్న తర్వాత ఎటువంటి మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఎంపిక చేసుకోవాలి అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే జాతి మంచిదైనా కూడా మనం ఎంచుకునే పిల్లలను లేదా అవి మంచివి కాకపోతే జీవాల మంద వృద్ధి చెందదు. కావున మనం ఎటువంటి గొర్రెలు, ఎటువంటి మేకలు ఎంచుకోవాలి అనే విషయంలో జాగ్రత్తలు తెలుసుకుందాం. ఉదాహరణకు మన రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జాతి అత్యంత అనుకూలంగా, పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఒక జాతిని నిర్ణయించుకున్న తర్వాత ఆ జాతి యొక్క పొట్టేళ్ళు కానీ మేకల పెంపకం ప్రారంభించవచ్చు. కానీ అందులో మనం అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి కొనాలి అనే సందేహం వస్తుంది. సాధారణంగా మనం అటువంటి కొత్తగా ప్రారంభించేటప్పుడు సంతలో కొనటం కన్నా జీవాల మంద ఎక్కడైతే ఒక హైబ్రిడ్ ఫామ్ ఉంటుందో అక్కడ కొనడం మంచిది. ఎందుకంటే సంతలో కొన్నిసార్లు వ్యాధిగ్రస్త జీవులను అమ్మే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు మనం ఏదైతే జాతి నిర్ణయించుకుంటామో ఆ జాతి యొక్క లక్షణాలు అటువంటి గొర్రెలు లేదా మేకల్లో ఉన్నాయా లేదా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రకమైన జాతిని ఎన్నుకున్నప్పుడు కూడా అందులో కొన్ని రకాల గొర్రెలు కానీ మేకలు కవల సంతతిని ఇచ్చే జన్యుపరమైన అవకాశాలను కలిగి ఉంటాయి. సో మనం గొర్రెలు కానీ మేకలు కానీ కొనేటప్పుడు అటువంటి కవల సంతతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్న మేకలను కొనటం మంచిది. గొర్రెలు మరియు మేకల్లో సాధారణంగా ఎంత వయసులో ఉన్న వాటిని కొనాలి అనేది కూడా మనకు సందేహం రావచ్చు. మనం ఏదైనా బ్రీడింగ్ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత వయసు కలిగిన మేకల్ని లేదా గొర్రెలను పెంచుకోవాలి అనేది ఒక సందేహం రావచ్చు. దీనికి మనము 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న జీవాలని బ్రీడింగ్ ఫామ్ కోసం పెంచుకోవచ్చు. మరి 3 నుంచి 4 నెలల వయసు ఉన్న చిన్న పిల్లలను మాంసోత్పత్తికి ఒక 3 నుంచి 4 నెలల వయసు ఉన్న పిల్లలను పెంచుకోవాలి. అదేవిధంగా జీవాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి మరియు వాటి యొక్క పొదుగు దూతలాగా మెత్తగా మంచి లక్షణాలతో లోపాలు లేకుండా ఉండే విధంగా అటువంటి మేకను కానీ గొర్రెలను కానీ ఎన్నుకోవాలి. గొర్రెలు లేదా మేకల్లో ఏ రకాన్ని ఎన్నుకున్నాం, దాన్ని కొనే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అసలు గొర్రెల గృహవస్థ గురించి కూడా మనం కొంతవరకు తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రెల గృహవస్థ ఎంత బాగుంటే అంతవరకు అవి చలి వాతావరణానికి తట్టుకొని వాటిలో మరణ శాతం తక్కువగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఆదాయాల్ని అధికంగా పొందవచ్చు. సాధారణంగా జీవాలకు పాకల్లో స్థలం ఎంత ఉండాలి అంటే పొట్టేళ్ళు పిల్లలకు 50 నుంచి 60 చదరపు అడుగులు, అనగా ఇందులో 15 నుంచి 15 చదరపు అడుగులు పైన ఉండాలి, 40 చదరపు అడుగులు అవి తిరిగేదానికి మరియు ఉండేదానికి ఉండాలి. అదే మేకల్లో అయితే మాత్రం 30 నుంచి 40 చదరపు అడుగులు మాత్రమే అవసరం ఉంటుంది. అందులో కూడా 10 చదరపు అడుగులు రూఫ్ కలిగినది, మిగిలిన 20 నుంచి 30 అడుగులు రూఫ్ లేకుండా అవి తిరిగేదానికి ఉండాలి. దీంతోపాటు మనం 3 నుంచి 4 చదరపు అడుగుల నీటి తొట్టిని కూడా కలిగి ఉండాలి. సాధారణంగా 50 గొర్రెలు మరియు మేకల కోసం

ఒక పాక మనం నిర్మించేటప్పుడు 400 నుంచి 500 చదరపు అడుగులు పైన రూఫ్ ఉండే విధంగా నిర్మించాలి, మరియు బయట అవి తిరగడానికి 800 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా మనం చూసుకోవాలి. నీటి తొట్లతో పాటు మేత తొట్లు కూడా పాకల నిర్మాణంలో నిర్మించుకోవాలి. అందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన మేత తొట్ల నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇవి 15 అడుగుల పొడవు మరియు 38 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు, 22 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా మేత తొట్లను మనం గృహవసతి పాకల నిర్మాణంలోనే ఈ మేత తొట్లను కూడా నిర్మించాలి. సాధారణంగా 15 అడుగుల పొడవు ఉన్న మేత తొట్టినందు 15 జీవాల వరకు విశ్రాంతిగా నిలబడి అవి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన గృహవసతిని ఎంత వీలైనంతే అంత తక్కువ మొత్తంలో గృహాన్ని పాకల నిర్మాణాన్ని నిర్మించుకోవాలి. మనం ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఈత చెట్ల ఈత ఆకులు కానీ తాటి ఆకుల ద్వారా మనం ఈ రూఫ్ నిర్మించుకున్నట్లయితే, దాని ద్వారా మనము పెట్టుబడి గృహవసతి కోసం తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం గృహవసతి నిర్మించుకున్న తర్వాత అసలు గృహవసతి పాకల నిర్మాణంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, రోజు పాకల నిర్మాణాన్ని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకోవాలన్నప్పుడు, పాకల్లో ఉన్న మేత తొట్లను కానీ నీటి తొట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలి, మరియు నీటి తొట్లకు వారానికి ఒకసారి సున్నం వేయాలి. దీనివలన నీటి తొట్లనందు ఎక్కువగా పట్టే ఆకుపచ్చ నాచు ఈ సున్నం వేయటం వలన తగ్గిపోయి మనకు ఫంగస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. మరియు పాకల్లోని పెంటను ప్రతిరోజు శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేయకపోతే అందులో ఉన్న యూరియా లేదా అమ్మోనియా వాసన ఎక్కువయ్యి సరైన గాలి లేక అవి ఆ జీవాలు అనారోగ్యం పాలవుతాయి. మరియు పాకల్లో వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. ఈ విధంగా చల్లటం వలన అందులో ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఒకవేళ మన పాకల్లో ఉన్న గృహవస్తులో దోమలు ఎక్కువగా ఉంటే వాటి నివారణకు మనం పొగ వేయటం ద్వారా కానీ లేదా గృహాలకు లేదా పాకలకు చుట్టూ మెస్ కల్పించడం ద్వారా దోమల నుంచి జీవాలకు రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మనం పాకల నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారం నందు 3 అడుగుల లోతు కలిగిన నీతి తొట్టెను ఫుట్ బాత్ అంటారు ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన ఫుట్ బాత్ తొట్టెలో మనం క్రిమిసంహారక మందులు వేయాలి. సో ఇలా వేయటం ద్వారా ఎవరైనా కూడా ఈ జీవాలు మరియు మనుషులు బయటికి వెళ్ళిన తర్వాత వాటి కాళ్ళకు ఏవైనా క్రిములు కీటకాలు అంటుకున్నప్పుడు ఈ ఫుట్పాత్ క్రిమిసంహారక మందు కలిగిన ఫుట్పాత్ ద్వారా అవి వెళ్ళటం ద్వారా ఆ క్రిమిసంహారక పురుగులు ఆ పురుగులు అందులో పడి చనిపోవడం ద్వారా వ్యాధులు జీవాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం అసలు జీవాలకు గృహవస్తు ఎలా కల్పించాలి మరియు గృహవస్తులో రోజు మనం పాటించే విషయాల గురించి తెలుసుకున్న తర్వాత వాటికి ఫీడింగ్ ఇంకా వాటిని జీవాలను మేపే విషయాల్లో తీసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం గొర్రెలు మరియు మేకల పెంపకం ప్రారంభించేటప్పుడు వాటి యొక్క మేపడానికి 3 రకాల పద్ధతులను అవలంబిస్తాము. అందులో విస్తృత పద్ధతి 1, 2 పాక్షిక సాంద్ర పద్ధతి, 3 సాంద్ర పద్ధతి. ఈ 3 గురించి మధ్య తేడాల గురించి కూడా మనం తెలుసుకుందాం. విస్తృత పద్ధతి అనగా సాధారణంగా బయట మనం రైతులు లేదా గొర్రెల కాపర్లు ఉపయోగించే పద్ధతి విస్తృత పద్ధతి. ఇందులో వారు సాధారణంగా ఉదయాన్నే 6 నుంచి 8 గంటల పాటు జీవాల మేపు కోసం బయటికి తీసుకెళ్ళి తిప్పుకొని తిరిగి మళ్ళీ సాయంత్రం షెడ్లోకి తీసుకుని వస్తారు. సో ఈ టైంలో వీటికి దానా ఇవ్వటం ద్వారా కానీ లేదా పసుగ్రాసాన్ని అదనంగా ఇవ్వటం కానీ జరగదు. ఈ విస్తృత పద్ధతి ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అనగా ఎవరికైతే సన్నకారు లేదా భూమి లేని రైతులు ఉంటారో వాళ్ళకు పసుగ్రాసం పెంచుకునే అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్లకు జీవాల పెంపకం నాకు విస్తృత పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎందుకనగా ఇవి ఎలాగో బయట 6 నుంచి 8 గంటల వరకు తిప్పుతారు. సో అక్కడ ఏవైతే లభిస్తాయో అంతవరకు మాత్రమే అవి తిని బతుకుతాయి. కానీ ఇందులో ముఖ్యంగా నష్టం ఏంటంటే ఇవి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు బయట నడవటం ద్వారా అవి ఉన్న శక్తిని ఎక్కువగా ఈ నడవటానికి ఉపయోగించుకుంటాయి. మరియు ఒకవేళ అనావృష్టి పరిస్థితులైన ఎండాకాలం మరియు ఇతర గడ్డి లభించని సమయాల్లో అవి గడ్డి లేకపోవడం ద్వారా తక్కువ గ్రోత్ రావడం ద్వారా మనం ఈ విధానంలో అంత అనుకున్న ఆదాయాలను పొందలేకపోవచ్చు. ఇక 2వ పద్ధతి అయిన పాక్షిక సాంద్ర పద్ధతికి వస్తే ఇందులో జీవాలను కొద్ది సమయం పాటు బయట పచ్చిక మేళల్లో మేపి మిగిలిన సమయం నందు దాంతోపాటు అదనంగా దానా మరియు కృత్రిమమైన విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తారు.

ముఖ్యంగా ఈ పద్ధతిలో ఇలా చేయటం ద్వారా కొద్ది సమయం బయట తిరగడం ద్వారా ఇవి ఎక్సర్సైజ్ అయ్యి మరియు బయట లభించే న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని తింటూ మరియు షెడ్లో వచ్చిన తర్వాత మనం అదనంగా దాణా మరియు విటమిన్స్ మినరల్స్ కలిగిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఇవి తొందరగా వృద్ధి చెంది మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధానం అత్యంత అనుకూలమైనది. గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించే వారికి పాక్షిక సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమైనదిగా భావించవచ్చు. మూడవ పద్ధతి వచ్చేసి సాంద్ర పద్ధతి. ఈ విధానంలో అసలు జీవాలను ఎల్లప్పుడూ పాకల్లోనే ఉంచుతారు, అసలు బయటికి వదలరు. ఈ పాకల్లోనే ఉంచి మన కృత్రిమంగా దాణా మరియు పసుగ్రాసాలను ఇవ్వటం ద్వారా ఇవి బయట తిరిగే అవకాశం, బయట తిరిగేటప్పుడు ఉపయోగించే శక్తిని అందటినీ కూడా ఖర్చు చేయకుండా వాటి ఆ శక్తిని మరియు ఆహారాన్ని కూడా వాటి యొక్క మాంసోత్పత్తికి ఉపయోగించుకున్నాం. కానీ ఈ విధానంలో మనకు ఎక్కువగా మనం దాణా మరియు పసుగ్రాసం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే పనిగా పసుగ్రాసాలను పెంచడానికి మరియు ఇతర సైలేజ్ మరియు వాటిని నిల్వ చేయడానికి ఎక్కువగా పొలం అవసరం. ఇది ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఈ విధానంలో పెంచుకోవడం మంచిది. సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న మూడు పద్ధతుల్లో ఎవరికైతే సన్నకారు మరియు భూమి లేని రైతులు ఉంటారో వాళ్లకు విస్తృత పద్ధతిలోను మరియు అతి తక్కువ పొలం ఉన్న రైతులకు పాక్షిక సాంద్ర పద్ధతిలోను, ఎవరికైతే అత్యంత ఎక్కువ పొలము మరియు చూసుకోగలిగిన శక్తి సామర్థ్యం ఉంటాయో అటువంటి వారికి సాంద్ర పద్ధతిలో పెంపకం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఫీడింగ్ పద్ధతులను ఎంచుకునే ముందర కూడా అసలు మనం ఏ రకమైన గొర్రెలను ఏ రకమైన మేకలను మనం పెంచుకోవాలనుకుంటున్నామో కదా ముఖ్యం. ర్యామ్ ల్యాంబ్స్, ఎప్పుడైతే మనం 3 నుంచి 4 నెలల వయసు కలిగిన పొట్టేళ్ల పిల్లలను తీసుకొని మరి యొక్క 3 నెలలు పెంచి వాటిని మార్కెట్కి మాంసోత్పత్తికి తరలించేటప్పుడు సాంద్ర పద్ధతి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మేకల పెంపకంలో ఈ సాంద్ర పద్ధతికి వచ్చినప్పుడు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మేకలు ఈ రకమైన కృత్రిమైన పశుగ్రాసాలు లేదా దాణా తినటం అంతగా ఇష్టపడకు. మనం సాంద్ర పద్ధతిలో మేకలు పెంచినట్లయితే మనం అనుకున్నంతగా ఆహారాన్ని అవి మాంసోత్పత్తిగా మార్చలేక అంత అనుకున్నంత ఆదాయాలు మనం పొందలేకపోవచ్చు. జీవాల మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనగా, పాక్షిక సాంద్ర పద్ధతి మరియు సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాధారణంగా పప్పు జాతి మరియు జాన్పు జాతి గ్రాసాలు అందివ్వాలి. ఎందుకనగా మనం పప్పు జాతి గ్రాసాలు ఇచ్చినట్లయితేనే అందులో ప్రోటీన్లు మరియు మాంసకృతులు అధికంగా ఉండి అవి ఈ జీవాలం యొక్క మాంసోత్పత్తి లేదా అధిక బరువు పెరిగేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పెద్ద గొర్రెలు రోజుకు 8 నుంచి 10 కిలోల పశుగ్రాసము మరియు 3 నుంచి 5 కిలోల ధాన్యపు జాతి పశుగ్రాసాలు, 100 నుంచి 150 గ్రాముల దానాను తింటాయి. అనగా ఈ రేషియో ఏంటంటే డ్రై మ్యాటర్ ప్రకారం మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక గొర్రె లేదా ఒక మేక 50 కిలోల బరువు ఉన్నప్పుడు అందులో 10 శాతం డ్రై మ్యాటరు మనము సాధారణ పశుగ్రాసాలు నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 5 శాతం డ్రై మ్యాటర్ మనం లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 0.5 to 1% డ్రై మ్యాటర్ బేస్డ్లో మనం ఈ కృత్రిమ ద్రావణాన్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు అవి సమతుల్య ఆహారాన్ని పొంది సరిగ్గా పెరిగి మాంసోత్పత్తికి లేదా జీవాల పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. మనకున్న పొలంలో 10 ఎకరాలు ఉన్నప్పుడు అందులో 60 నుంచి 66% వరకు మనం నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి, మిగిలిన 33% వరకు మనం ఉన్న పొలంలో మనం లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి. అదేవిధంగా పొలం గట్ల మీద సుబాబుల్, అవిస పెంచుకోవాలి. ఇంకా కొత్త రకమైన పద్ధతులు కొన్ని వచ్చాయి. సిల్వీ పాచర్ అనే విధానం కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకు అనగా ఇందులో మధ్యలో పశుగ్రాసాలను పెంచుతూ మరియు పశుగ్రాసాల మధ్యలో పశుగ్రాస చెట్లైన సుబాబుల్, అవిస వంటి చెట్లను కూడా పెంచుతున్నారు. సిల్వీ పాచర్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే పశుగ్రాసాలను మరియు పశుగ్రాస చెట్లను ఒకే పొలంలో పెంచడం అనేది ఇందులో ముఖ్యమైనది. అదేవిధంగా హార్టీ పాచర్ అనే కొత్త విధానం కూడా ఉంది. ఇందులో మన పండ్ల తోటల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో మిగిలిన స్థలాన్ని ఈ విధంగా పశుగ్రాసాలు పెంచడం ద్వారా ఈ రకమైన పశుగ్రాసాలను మనం జీవాల పెంపకంకు ఉపయోగించవచ్చు. మనం పశుగ్రాసాల పెంపకం గురించి తెలుసుకునేటప్పుడు అందులో ఎన్ని రకాల పశుగ్రాసాలు ఉన్నాయి, వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి CO3, CO4, APBN, రెడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలు ఎక్కువగా మనం మనకున్న పొలంలో పెంచుకోవచ్చు. అదేవిధంగా లెగ్యూమ్ జాతికి చెందిన రకాలు ఏమైనా ఉన్నాయనగా,

0: అవి ఇందులో ముఖ్యమైనవి లూసర్న్, బెర్సమ్, మేజ్ వంటి పశుగ్రాసాలు లెగ్యూమ్ జాతికి సంబంధించినవి. లెగ్యూమ్ జాతికి కావాలి అన్నప్పుడు లూసర్ను, బెర్సమ్ లాంటివి. నాన్ లెగ్యూమ్ జాతికి చెందినవి ఏ రకమైనవి అందుబాటులో ఉన్నాయి అనగా కోఫోర్, కోఫై, ఏపీబిఎన్ వంటి పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. ఒకవేళ మనం శీతాకాలం లేదా మంచి కాలంలో పశుగ్రాసాలను పెంచుకుంటాము, ఎండాకాలంలో ఇటువంటి పశుగ్రాసాలు అందుబాటులో లేనప్పుడు, ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే అధికంగా పశుగ్రాసం పొందింటామో దానిని మనం నిల్వ ఉంచుకొని ఎండాకాలం లేదా మనకైతే ఎప్పుడైతే పశుగ్రాసాలు లభించవో అటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అందులో ముఖ్యంగా మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సైలేజ్, పాతరగడ్డిని తయారు చేయడం. సాధారణంగా పాతరగడ్డిని నిల్వ చేసుకోవటానికి జొన్న మరియు మొక్కజొన్న, నేపియర్ వంటి పశుగ్రాసాలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు మూడో వంతు పప్పు జాతి పశుగ్రాసాలను కలిపి కత్తిరించి మిశ్రమంగా పాత్రలో నిల్వ ఉంచుకోవాలి. మొక్కజొన్న, జొన్న పశుగ్రాసాలను పాలు పోసుకున్న తర్వాత కోసి సైలేజ్ తయారీకి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా హే రూపంలో కూడా, ఎండుగడ్డ రూపంలో కూడా తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా 50% పాలు కంకి దశలో ఉన్న పశుగ్రాసాన్ని తీసుకొని ఎండబెట్టి వీటిని నిల్వ ఉంచుకొని సమ్మర్ లేదా ఎండాకాలంలో పశుగ్రాసాలు లభించినప్పుడు వాడాలి. జీవాల పెంపకం ప్రారంభించేటప్పుడు అసలు పశుగ్రాస విత్తనాలు ఎక్కడైనా లభిస్తాయా అనగా, అవును, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు ఇటువంటి కోత్రి, కోఫోర్ కానీ, ల్యూసర్న్, బెర్సిమ్ లాంటి పశుగ్రాసాలు లభిస్తాయి. వాటి యొక్క అడ్రస్లలో ముఖ్యమైనది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా హైదరాబాద్లో ఈ పశుగ్రాసాలు లభించును. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి కార్యాలయంలో లభించును. మరియు రీజనల్ పశుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రము అనేది భారతదేశంలోని 4 ప్రాంతాల్లో ఉంది. అది హైదరాబాద్లోని రీజనల్ పశుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రం నందు అన్ని రకాల పశుగ్రాస విత్తనాలు మరియు పిలకలు కూడా లభించును. సో మనం పశుగ్రాసంతో పాటు మనం చాఫ్ కట్టర్లు కూడా ఈ ఎక్కడ లభిస్తాయి అనే విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు హార్ట్కేస్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ అని రాణిగంజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంది. అందులో మనం వెళ్ళి అడిగినా కూడా మనకు కావలసిన రకం లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుప్రియా ఇంజనీరింగ్ అని సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది. సో మనం జీవాల పెంపకంలో ముఖ్యంగా గొర్రెలు మరియు మేకల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. అందులో గొర్రెల పెంపకం మేళ మరియు మేకల పెంపకం మేళ అనే విషయంలో మీకు సందేహం రావచ్చు. ఇందులో ఏది మంచివి? గొర్రెలు సాధారణంగా మన కృత్రిమైన ఆహారాన్ని తీసుకుంటాయి మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మోర్టాలిటీ రేటు గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేకల్లో అయితే మాత్రం అవి గ్రేజింగ్ అనే స్వభావం కలిగిన ఒకటి, అంటే అవి సాధారణంగా ఎక్కడైతే కొమ్మలు, ఆకులు ఉంటాయో వాటిని మాత్రమే, సెలెక్టివ్ ఆకులు, కొమ్మలు మాత్రమే తిని బతుకుతాయి. అవి కృత్రిమ ఆహారాన్ని అంత తొందరగా తీసుకోవు. మరియు సాయిల్ ఏదైనా మట్టి తగిలిన కృత్రిమ దాన కానీ ఇతర దానాన్ని కానీ అవి తీసుకోవడానికి అంతగా ఇష్టపడు. ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం కూడా గొర్రెలతో పోలిస్తే మేకల్లో తక్కువగా ఉంటుంది. కానీ వ్యాధులు వచ్చే అవకాశం మేకల్లో తక్కువ ఉంటుంది. కానీ అత్యంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మేకల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. సాధారణంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం గొర్రెలు లేదా మేకల పెంపకంకు పెంచుకోవచ్చు.
1: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు. ఈ అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు.

0: క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొని పశుపోషకులు కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు తగిన ప్రామాణికమైన సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తిగల కోళ్ల పెంపకందారులు మీ సందేహాల నివృత్తికై ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఫోన్ నెంబర్లు 2324085252, 2324085853, ఎస్టీడీ కోడ్ 040, 2324085223, ఎస్టీడీ కోడ్ 040. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా అమరన్ చిత్రం నుంచి రమ్యా బెహరా, అనురాగ్ కులకర్ణి గానం చేసిన గీతాన్ని వింటారు. సంగీతం జీవి ప్రకాష్.

0: చిత్రమంజరి కార్యక్రమంలో మరో సినీ గీతం. నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి ఎన్టీఆర్ నటించి గానం చేసిన గీతాన్ని వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.
1: I wanna follow you. I wanna follow.

చిత్రమంజరి సినీగీతాల కార్యక్రమంలో అర్జున్ రెడ్డి చిత్రం నుంచి సమీరా భరద్వాజ్ గానం సాహిత్యం శ్రేష్ఠ.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు. ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. ముందుగా వినండి ఉద్యోగ సమాచారం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 20 సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విద్యా అర్హతలు పీజీ ఎంబీఏ, పీజీడిఎం, పీజీ డిప్లొమా. పోస్టుల వివరాలు సెక్షన్ ఆఫీసర్ సైంటిస్ట్ బి, గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్. సైంటిస్ట్ బి పోస్టులకు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులకు ప్రత్యక్ష నియామక డ్రైవ్ జరగనున్నాయి. బిఐఎస్ సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ వేతన శ్రేణి 44,900 నుండి 142,400 వరకు ఉంటుంది. ఎంపిక విద్యా అర్హతలు

ఉద్యోగానుభవం తప్పనిసరి. వయోపరిమితి 56 సంవత్సరాలు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు 30వ తారీఖు ప్రకటన వెలువడింది. ఇక్కడ నుంచి 45 రోజుల వరకు ఉంటుంది, అంటే 13 జూలై 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ. చిరునామా డైరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, మనక్ భవన్ 9, బహదూర్ షా, జవర్ మార్క్ బిఐఎస్, న్యూఢిల్లీ. వెబ్సైట్ వివరాలు bis.gov.in సందర్శించగలరు. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతం వింటారు.

యువవాణి కార్యక్రమంలో సినీ గీతం విన్నారు. ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు. భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది చట్టబద్ధత కలిగి విశ్వజనీన స్వభావం ఉన్న సదుపాయాలను ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తారు. మనిషి సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావలసిన కనీస సదుపాయాలను ప్రాథమిక హక్కులు అంటారు. భారత ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు ప్రాథమిక హక్కులు. భారత ప్రభుత్వం యొక్క గొప్పదనం అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుంది. హక్కులనేవి ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులను విధిస్తాయి. వ్యక్తి తన శక్తి తెలివితేటల ఆధారంగా తన ఔన్నత్యాన్ని సంపూర్ణ వికాసం పొందడానికి దోహదపడే పరిస్థితులనే హక్కులుగా చెప్తారు. ప్రాథమిక హక్కుల లక్ష్యం రక్షణ, పౌర సమానత్వం, న్యాయాన్ని అందరికీ సమాన పరిస్థితుల్లో కల్పించడానికి అవసరమైన భౌతిక నైతిక స్వచ్ఛతను పెంపొందించడం ఈ హక్కుల ముఖ్యమైన లక్ష్యం. ప్రాథమిక హక్కుల గురించి, వాటి చరిత్ర గురించి మరికొన్ని వివరాలు. క్రీస్తు శకం 1215 సంవత్సరంలో ప్రజలకి మొదటిసారిగా కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ ప్రకటనను జారీ చేశారు. ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ ఎడ్వర్డ్ దీన్నే మాగ్నా కార్ట్ అంటారు. లాటిన్ భాషలో మాగ్నా అంటే పెద్దది, కార్టా అంటే ఒప్పందం అని అర్థం. ఈ ప్రకటనను హక్కులకు మూలంగా భావిస్తారు. మహావిప్లవం తర్వాత 1689 బ్రిటిష్ పార్లమెంట్ చేసిన హక్కుల ప్రకటన ప్రజల రాజకీయ హక్కులను, పౌర హక్కులను గుర్తించింది. విశ్వమానవ హక్కుల ప్రకటన గురించి కొన్ని వివరాలు. ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10 విశ్వమానవ హక్కుల ప్రకటనను జారీ చేసింది. దీని ప్రకారం ప్రపంచ పౌరులందరికీ గుర్తింపునిచ్చి సమాన హక్కులు కలగజేయడం ద్వారా ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతి భావనలకు పునాది వేయవచ్చని తెలిపింది. ప్రతి వ్యక్తి స్వేచ్ఛతో జన్మించారని, వారికి సమాన హక్కులు గుర్తింపు ఉన్నాయని యుఎన్ఓ ప్రకటన తెలియజేసింది. ఈ హక్కులు కేవలం పౌర రాజకీయ హక్కులే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులతో పాటు పనిచేసే హక్కు, విద్యార్జన చేసే హక్కులు కూడా కలిగి ఉన్నాయి.

ప్రాథమిక హక్కుల లక్షణాలు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ ఆమోదం పొందాయి. వీటిని ఏ పౌరుడు వదులుకోవడానికి వీల్లేదు. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. వీటి రక్షణ కోసం Article 32 ప్రకారం, సుప్రీంకోర్టు Article 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీ చేస్తాయి. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయమనే ఆదర్శాలకు విస్తృత రూపమే ప్రాథమిక హక్కులు. కొన్ని హక్కులు పౌరులతో పాటు విదేశీయులకు వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగబద్ధంగా వాటి స్ఫూర్తికి భంగం కలగని రీతిలో తగ్గించవచ్చు లేదా వాటిపై పరిమితులు విధించవచ్చు. ఈ హక్కులను సవరించే అధికారం పార్లమెంట్.

తీసుకుంది. పార్లమెంటు ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు అని తెలియజేసింది. మన దేశంలో ప్రాథమిక హక్కుల అభివృద్ధి క్రమం 1895 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లును ప్రతిపాదించి భారతీయులకు వాక్ స్వాతంత్రాన్ని కల్పించాలని, ప్రజలకు ఇళ్లకు ఆస్తికి రక్షణ కల్పించి తీరాలని మొదటిసారిగా డిమాండ్ చేశారు. 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు. బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బ్రిటిష్ పౌరులకు ఉన్నట్టే భారతీయ ప్రజలకు హక్కులుండాలని కోరింది. 1922లో యంగ్ ఇండియా పత్రికలో ప్రజల హక్కుల గురించి గాంధీగారు ప్రస్తావించారు. 1947 జనవరి 24న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక హక్కుల సలహా సంఘాన్ని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది. ఇది అల్పసంఖ్యాకుల హక్కులు, ఆటవిక జాతులు, వారి ప్రాంతాలను గురించి నివేదిక సమర్పించింది. ఈ సలహా సంఘాన్ని 1947 ఫిబ్రవరి 12న 5 ఉపసంఘాలుగా విభజించారు. వీటిలో 1 ప్రాథమిక హక్కుల ఉపసంఘం, ప్రాథమిక హక్కులను నిర్దేశించడానికి ఆచార్య జేబి కృపాలాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఇది ఏర్పడింది. ప్రాథమిక హక్కులపై ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సమాజం చేత కోరబడి రాజ్యం చేత గుర్తించబడిన అంశాలే హక్కులు అని గార్నర్ తెలియజేశారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ అంతరంగమని జవహర్లాల్ నెహ్రూ గారు పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు వర్గీకరణ ఇలా ఉంది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు మన రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కులున్నాయి. అవి ముందుగా సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుండి 18 వరకు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్య సాంస్కృతిక హక్కు, ఆస్తి హక్కు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆర్టికల్ 32 భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ఆర్టికల్స్లో ప్రాథమిక హక్కులను గురించి పరిపూర్ణంగా వివరించారు. అల్పసంఖ్యాక వర్గాలకు తగిన విధంగా రక్షణలను, హామీలను రాజ్యాంగ చట్టబద్ధంగా కల్పించడానికి ప్రాథమిక హక్కులను పొందుపరచడం ఒక్కటే సరైన మార్గమని రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కుల జాబితాను సిద్ధం చేసి ఏవి న్యాయస్థానాల రక్షణలో కలవో, ఏవి కావో స్పష్టం చేయాలని సప్రూ కమిటీ పేర్కొనింది. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి వివరాలు విన్నారు. యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. ఈ అంశం గురించి శ్రీ మావిళ్ళపల్లి శ్రీనివాసులు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం అంటూ మరి తెలియజేయడానికి మార్కాపురం డిప్యూటీ డీఈఓ శ్రీ మావిలపల్లి శ్రీనివాసులు గారు రేడియోతో ఉన్నటువంటి వారి అనుబంధాన్ని తెలియజేయడానికి మన స్టూడియోకు వచ్చేశారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ మరి ఈ రేడియో ప్రస్థానంలో మీరు మొదటగా ఎప్పుడు రేడియో విన్నారు, ఈ రేడియో వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ రేడియో ప్రస్థానంలో మీ జీవిత అనుభవాలు చెప్పండి సార్.
1: ఆకాశవాణితో మా మొదటి అనుబంధం బహుశా 5 లేదా 6 ఏళ్ల వయసులో కలిగి ఉండవచ్చు. మొదట్లో వార్తలే మమ్మల్ని బాగా ఆకర్షించేవి. అనంతరం మధుర గీతల కార్యక్రమము చాలా చాలా ఆకర్షణీయంగా ఉండేవి. అప్పట్లో అంటే 75-80 దశకాల్లో రేడియోనే వినోద సాధనంగా ఉండేది. సినిమా ఒక వినోద సాధనం అయితే ప్రతినిత్యపు వినోద సాధనం, అందుబాటులో ఉండే వినోద సాధనం రేడియో మాత్రమే. అప్పట్లో మా మామయ్య గారి ఇంట్లో చిన్న రేడియో ఉండేది. అప్పుడప్పుడు దగ్గరుండే పట్టణానికి వెళ్ళి రేడియో లైసెన్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. అది చాలా విచిత్రంగా అనిపించేది. రేడియోకు లైసెన్స్ ఏంటి అనేది అప్పట్లో తెలిసి తెలియని వయసు, అది విచిత్రంగా అనిపించేది. ఎప్పుడు రేడియో పెట్టుకున్నా ఎక్కడో చోట మధురమైన గీతాలు వినిపిస్తుండే. ఆ మధురమైన గీతాల వల్ల తెలుగు భాష మీద కూడా అభిమానం పెరిగింది. అంటే ఎంత మధురమైన భాష మన తెలుగు భాష అనేది అప్పట్లోనే మనకు ఆకర్షించబడే విధంగా ఉండేదన్నమాట. రేడియో చిన్నప్పుడే 7-8 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయసు దాకా రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు స్కూల్ వదిలిన తర్వాత ఖాళీ సమయంలో వినేవాళ్ళం. అట్లాగే ఉదయం పూట స్కూల్ వదిలిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వస్తుండగానే కార్మికుల కార్యక్రమము ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఉండేది. ఆ కార్మికుల కార్యక్రమము సిగ్నేచర్ ట్యూన్ చాలా ఆకర్షణీయంగా ఉండేది. అట్లాగే సాయంత్రం పూట రేడియో వార్తలు మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు, కందుకూరి శ్రీరాములు గారు, తిరుమల శెట్టి శ్రీరాములు గారు ఇలాంటి వారి వార్తలు వింటుంటే ఎంత స్పష్టమైన ఉచ్చారణతోటి వీళ్ళు పలుకుతున్నారు, భాష ఎంత అందంగా ఉంది అనుకునేవాళ్ళం. అట్లా రేడియో అంటే ఒక రకమైన ఆకర్షణ ఏర్పడింది. ఆ రేడియో ఆకర్షణ అది క్రమేణా పుస్తకాలు చదవడం మీదకు దృష్టి మలిచే విధంగా ఉండేది. అప్పట్లో బాల్యంలో ఆటలాడడం ఒక ఆనందం అయితే రేడియో వినడం మరొక ఆనందం. తెలుగు సినిమా సంగీతం ఎంత అద్భుతమైందో, అట్లాగే తెలుగు సినిమా మధుర గేయాలు ఎంత అద్భుతమైనయో అప్పట్లోనే మనకెంతో ఆకర్షణీయంగా ఉండేవి. రేడియో ఎవరినైనా ఆకర్షించేది. బాల్యంలో నిజంగానే రేడియో ఎంతో ఆకర్షణీయమైనటువంటి అంశంగా ఉండేది.
0: 6 సంవత్సరాల వయసులోనే రేడియో మీద మక్కువ పెంచుకొని రేడియో వింటూ వస్తున్నారు, రేడియోలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వింటూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సార్ మరి రేడియోలో మీ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా, ఏ ప్రోగ్రామ్ చేశారు, ఆ ప్రోగ్రాములు మరి మీకు ఎట్లా అనిపించాయి?
1: చిన్న వయసులో రేడియోలో ఆ పాటలు ఎలా వస్తాయో ఏంటి అనేది అర్థం కాని ఒక అయోమయంగా ఉండేది. మనుషులే రికార్డ్ చేసి మాటలు వినిపిస్తారనే విషయం తెలియదు. అంటే రేడియోలో ఆ శబ్దాలు ఇచ్చేవాళ్ళు లేదా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో అద్భుతమైన వ్యక్తులు అనుకుంటుండే వాళ్ళం. ఆ దశ నుంచి ఈ సాహిత్యం తెలుసుకోవడం, అట్లాగే పత్రిక వ్యాసంగం కానివ్వండి, సాహిత్యంతో అనుబంధం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల స్వయంగానే రేడియో కార్యక్రమాలు ఇచ్చే ఒక స్థాయికి ఎదగడం జరిగింది. నేను సైన్స్ అసిస్టెంట్గా స్కూల్లో మొట్టమొదట 1992లో జాయిన్ అయ్యాను. రేడియో కార్యక్రమాలు ఇవ్వడం అనేది చాలా లేట్గానే స్టార్ట్ అయింది. సైన్స్ కార్యక్రమాలను నిర్వహించే క్రమంలో క్రమేణా రేడియోతో ఆకాశవాణి కేంద్రంతో అనుబంధం ఏర్పడి ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నా కవితలు వినిపించడం జరిగింది. ఒక ఎయిడ్స్ కార్యక్రమాన్ని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆకాశవాణి కేంద్రం మార్కాపురం సంయుక్త ఆధ్వర్యంలో ఒక కవితా గానం కార్యక్రమాన్ని ఒంగోలు ఏర్పరిచారు. అప్పటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నాగసూరి వేణుగోపాల్ గారు తన సిబ్బందితోటి అక్కడ రికార్డింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఎయిడ్స్పై కవిత గానాన్ని వినిపించాం. అనంతరం ఉలవపాడు పట్టణంలో గవర్నమెంట్ హైస్కూల్లో మేము టీచర్గా సైన్స్ అసిస్టెంట్గా పనిచేసే క్రమంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరియు సైన్స్ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలని ఏర్పాటు చేశాము. 2001 సంవత్సరంలో ఉలవపాడు గ్రామానికే

విజయవాడ స్టేషన్ నుంచి రికార్డింగ్ సిబ్బంది అక్కడికి వచ్చి సైన్స్ డే నాడు ఫిబ్రవరి 28 సైన్స్ డే నాడు స్థానికంగా ఉండే కవులు వారి చేత పర్యావరణ కవితా గానం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో ఉలవపాడు చుట్టుపక్కల ఉండేటటువంటి వర్ధమాన కవులను పరిచయం చేసి వారి చేత కవితా గానం పర్యావరణ సంబంధించినటువంటి కవితా గానం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆ గ్రామస్తులను మరియు టీచర్లను చాలా చాలా ఆకర్షింపజేసింది. సో మన గ్రామానికే వచ్చి ఇక్కడే రికార్డింగ్

0: గత కవితా గానం, పర్యావరణ సంబంధించినటువంటి కవితా గానం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆ గ్రామస్తులను మరియు టీచర్లను చాలా చాలా ఆకర్షింపజేసింది. సో మన గ్రామానికే వచ్చి ఇక్కడే రికార్డింగ్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా గొప్పగా అనిపించింది గ్రామస్తులకు మరియు ఉపాధ్యాయులకు. దాన్ని రికార్డ్ చేసిన తర్వాత మరలా ప్రసారం చేశారు. ఆ ప్రసారాన్ని అందరు కూడా చాలా ఆసక్తితోటి ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు వినడం జరిగింది. అట్లా రేడియోతో కార్యక్రమాలను ఇవ్వడం అనేది ఆ విధంగా ప్రారంభమైంది. అనంతరం మేము పనిచేసిన ప్రతి స్కూళ్లలో కూడా ఉపాధ్యాయులను ఇన్వాల్వ్ చేసి వారి చేత రేడియో కార్యక్రమాలని రికార్డింగ్స్ ఇప్పించడం అనేది ప్రారంభించాం. చాలామంది ఉపాధ్యాయులకు ఈ రేడియోలో మాట్లాడడం, కార్యక్రమాన్ని సిద్ధం చేయడం అనేది ఒక భయంతో ఉండేది. అందుకోసం వారికని శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. పొదిలి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మరియు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో నేను టీచర్గా పనిచేసే కాలంలో అక్కడ ఉత్సాహవంతులమైనటువంటి కొంతమంది, సాహిత్యం మీద కొంతవరకు అభినవేశం ఉండేటటువంటి ఉత్సాహవంతులమైన సైన్స్ టీచర్లు మరియు ఇతర సబ్జెక్ట్ టీచర్లను వారిని సమావేశం ఏర్పరిచి రేడియోకి ఏ విధంగా స్క్రిప్ట్ రాయాలా, ఎలా పలకాలా, ఏ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. సరళమైనటువంటి భాషలో సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యేటటువంటి అంశాల మీద టీచర్లకు వారు కార్యక్రమాలను సొంతంగా ఇచ్చే విధంగా చాలామందికి ట్రైనింగ్ చేశాం. ఆ విధంగా సుమారుగా 250 మంది ఉపాధ్యాయులను ఈ ఆకాశవాణి కేంద్రాలకు పరిచయం చేయడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాల మీద నేను వివిధ పట్టణాలకు వెళ్ళినప్పుడు, విశాఖపట్నంలో ఒకసారి, అట్లాగే విజయవాడలో దాదాపు 30 కార్యక్రమాలని రికార్డ్ చేయడం జరిగింది. అత్యధికంగా మార్కాపురం కేంద్రం నుంచి సుమారుగా 50 పైగా కార్యక్రమాలని, ప్రోగ్రామ్స్ను రికార్డ్ చేయడం జరిగింది. మాకు చాలా సంతృప్తినిచ్చిన అంశం ఏంటంటే పిల్లలను రేడియో కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేయడం చాలా చాలా ఆనందం కలిగించే అంశం. పెద్దలు ఏమి ఇస్తున్నాము, ఇదంతా బాగుంది, కానీ ఆకర్షణీయంగా ఉండేటటువంటి అంశం ఏంటంటే పిల్లల రేడియో కార్యక్రమం. అదే బాలానందం కార్యక్రమం. పొదిలి మండలంలోను, మార్కాపురం చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాల్లో టీచర్లను వారికి మోటివేషన్ చేయించి వారి ద్వారా పిల్లల చేత కార్యక్రమాన్ని ఇప్పించేటట్టుగా ప్రోత్సహించడం జరిగింది. అట్లా పొదిలి మండలంలో సుమారుగా 15 స్కూళ్ళ నుంచి ఒక్కొక్క స్కూల్ కనీసం 5-6 కార్యక్రమాలని రికార్డ్ చేయడం జరిగింది. అట్లా ఆ రేడియో అనేది బిరుకుపోయింది పిల్లల్లో. పిల్లలకు భయం అనేది వాస్తవంగా తెలియదు. భయం అనేది చెప్తే వాళ్ళకు వస్తుంది తప్ప వాస్తవంగా పిల్లలకు భయం ఉండదు. చాలా ఉత్సాహంగా పిల్లలు పెద్దవాళ్ళ కంటే కూడా చాలా ఆనందంగా, భయం లేకుండా, బెరుకు లేకుండా కార్యక్రమాలను ఇచ్చారు. ఆ పిల్లలు వారి వాయిస్ను విని ఎంతో ఆనందించేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించేవాళ్ళు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లల్లో ఇంత ప్రతిభ ఉంది అని నిరూపించడం ఒక ఉపాధ్యాయుడిగా లేదా హెచ్ఎంగా, ఎంఈఓగా మా బాధ్యత అని గుర్తిరిగాం. అట్లాగే పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేసే కాలంలో ఆ పాఠశాలలో పనిచేసే ప్రతి టీచర్కు ట్రైనింగ్ ఇచ్చి ప్రతి టీచర్ కూడా కంపల్సరిగా రేడియో కార్యక్రమాలని వాళ్ళు స్వయంగా ప్రోగ్రామ్ ఇవ్వాలని ప్రోత్సహించడం జరిగింది. మొత్తం టీచర్లు రేడియో కార్యక్రమాలని వారి చేత రికార్డ్ చేయించడం జరిగింది. ఈ రేడియో కార్యక్రమాల ద్వారా పోగు చేసి ఆ అమౌంట్ని అంతా ఆ పాఠశాలల్లో అద్భుతమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. ఒక రీడింగ్ రూమ్ని ఏర్పాటు చేశాం. అట్లాగే బీరువాలు ఏర్పాటు చేశాం. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకునే విధంగా ఫర్నిచర్ ఇలాంటివన్నీ కూడా, చైర్లు, ఫర్నిచరు, రీడింగ్ రూమ్కు కావాల్సినటువంటి మంచి వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేశాం. అట్లా చాలా సంతృప్తినిచ్చేటటువంటి అంశం అది.
1: రేడియో అనేది పురాతనమైనటువంటి మాధ్యమం. ఈ రేడియోకు నాటి నుంచి నేటి వరకు కూడా ఎటువంటి ఆదరణ తగ్గలేదు. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు కూడా సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి, టీవీలు అందుబాటులోకి వచ్చినవి. అయినా కూడా చాలామంది కార్లలో పోతూ రేడియో వింటున్నారు. చిన్నపిల్లల ప్రోగ్రాంలు చాలా చక్కగా ఉన్నాయంటూ మాకు శ్రోతలు మరి లెటర్ రాయడము, మంచి మంచి కార్యక్రమాలు మీరు ప్రసారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. రేడియో వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? అంటే మిగతా మాధ్యమాలతో పోలిస్తే రేడియోకు మిగతా మాధ్యమాలకు తేడా ఏంటి? దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? భవిష్యత్తులో రేడియో ఎలా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం తెలియజేయండి సార్.
0: రేడియో అనేది హ్యాండీగా ఉండేటటువంటి ఒక సులభమైనటువంటి సాధనం. అట్లాగే ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ కూడా రేడియోను హాయిగా వింటూ ఉండొచ్చు. అట్లాగే రేడియోలో వైవిధ్యమైన అంశాలను సృజిస్తారు. సో ఉదయాన్నే సూక్తులు చెప్తారు, వివిధ అంశాల మీద లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వ్యక్తులు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే కార్మికుల కార్యక్రమం, అట్లాగే స్త్రీలకు ప్రత్యేక కార్యక్రమం, రైతులకు కిసాన్ వాణి కార్యక్రమాలు, ఇలాంటి వైవిధ్యమైన అంశాలు ఉండడం,

0: వీటికి తోడు అందరినీ అలరించేటటువంటి సినీ గేయాలు, అట్లాగే భక్తి గేయాలు, ఇలాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల ఆబాల గోపాలం అందరినీ కూడా రేడియో ఆకర్షిస్తూ ఉంది. అట్లాగే యువత కోసం పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలిపేటటువంటి కార్యక్రమాలు కూడా ప్రసారం అవుతూ ఉన్నాయి. అలాగే 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో పరీక్షల్లో భయాన్ని పోగొట్టడం ఎట్లా అనేటటువంటి అంశాల మీద కూడా సబ్జెక్టు వారీగా విషయ నిపుణుల చేత రేడియో కార్యక్రమాలను ఇప్పించడం జరిగింది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వాళ్ళు. నేను ఒక బయాలజీ సంబంధించినటువంటి ఒక సబ్జెక్టు సంబంధించి ఆ పరీక్ష ఎలా రాయాలో తెలిపేటటువంటి కార్యక్రమాన్ని నేను నిర్వహించాను. అట్లాగే ఇటీవల రేడియో సంబంధించి చాలా ఆకర్షణీయ అంశం ఏంటంటే పరీక్ష పే చర్చ కార్యక్రమం. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమం పాఠశాల విద్యార్థుల్లో చాలామందిలో మంచి ఆసక్తిని కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఒక ఉద్యమ పద్ధతిలో ప్రతి పాఠశాలలో కూడా రిజిస్ట్రేషన్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కొంతమంది పిల్లలకు మోడీతోటి గౌరవనీయ ప్రధానమంత్రి గారితో సరాసరి మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. అదృష్టవశాత్తు మోడీ గారితో మొట్టమొదటి పరీక్ష పే చర్చ కార్యక్రమంలో మేము పనిచేస్తున్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పొదిలి విద్యార్థిని అమ్మాయి మొదటి మోడీ గారి పరీక్ష పే చర్చ కార్యక్రమంలో అవకాశం కలిగింది. అమ్మాయి హిందీలో చాలా చక్కగా మాట్లాడింది మోడీ గారితో. పరీక్షల్లో ఎట్లా భయాన్ని, పరీక్షల ఎడలు ఉండేటువంటి భయాన్ని ఎలా పోగొట్టుకోవాలని అనే అంశాల మీద మోడీ గారిని ప్రశ్న అడిగి వాటి నుంచి రాబట్టడం జరిగింది. అట్లాగే ప్రస్తుతం మన సెల్ఫోన్లో కూడా రేడియో సులభంగా వినే విధంగా అవకాశాలు ఉన్నాయి. న్యూస్ ఆన్ ఎయిర్ విధానంలో మనం యాప్ను ఉపయోగించుకొని వివిధ రకాల దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని భాషల్లో ఉండేటటువంటి ఏ రేడియో స్టేషన్ నుంచి అయినా మనం వినడానికి చాలా సులువైనటువంటి అవకాశం ఏర్పడింది. అంటే మరింత అందుబాటులోకి రేడియో మనకు వచ్చింది కాబట్టి అట్లాగే ఎలాంటి సమయంలోనైనా మనకు తీరుకుండే సమయంలో రేడియోను చక్కగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. 90
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ అంశం గురించి మావిల్లపల్లి శ్రీనివాసులు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఇక వార్తల వివరాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్, ఇండోనేషియా తరపున విదేశాంగ మంత్రి సుగియోను హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, 4 ఏళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య సంయుక్త కమిషన్ సమావేశమైందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనోతో కీలకమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడిస్తూ,
1: That has certainly imparted fresh momentum to our comprehensive strategic partnership. Today, I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation. So I look forward to proceeding on the agreed agenda, and I would request you for your opening remarks.

0: దేశంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో మాత్రం తక్కువ ధరలకే వంట గ్యాస్ సరఫరా అవుతోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర అభివృద్ధి చెందిన దేశాలలో కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సంవత్సరానికి 4 సిలిండర్లకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాను కఠినతరం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎల్పీజీ ధర 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు 1600 రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ ధరను 942 రూపాయలకే స్థిరీకరించామని పేర్కొంది. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని దహిసర్లో హెచ్యుఎల్ సువిధ పారిశుద్ధ్య సదుపాయాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్లను గౌరవ గృహాలుగా అభివర్ణించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి మురికివాడను పునరాభివృద్ధి ద్వారా సరైన భవనాలుగా మార్చి నివాసితులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: పూరే సువిధ కేంద్ర కే కల్పనా కి ఇస్కో అచ్చి తరీకే సే తయార్ కర్నే కా డిజైన్ కియా ఔర్ ఫిర్ పూరా పైసా లగాయా ఇస్ సువిధ మే ఏక్ తో రోడ్ కే ఊపర్ హై తో తక్లీఫ్ హోనే కి సంభావనా కమ్ హై ఫిర్ భీ పూరే సమయ సెక్యూరిటీ గార్డ్ రహేగా సాథ్ హీ సాథ్ హమ్నే తో మాంగా థా సిర్ఫ్ శౌచాలయ సోలర్ ప్యానల్ సే ఖర్చా కమ్ హోగా బిజ్లీ కా ఖపత్ భీ కమ్ హోగీ పానీ కి ఖపత్ కమ్ హో ఉస్కే లియే ఏక్ ఉన్హోనే పానీ కో శుద్ధ్ కర్నే కా జో ప్లాంట్ హోతా హై.
0: దేశ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో సహకరించాలని ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం పోస్టులో ఆయన ఆకాంక్షించారు. మెరుగైన ఆరోగ్యం కోసం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని ప్రజలు స్వీకరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళా ఛాంపియన్షిప్ 2026ను గెలుచుకున్న భారత్ మహిళా ఫుట్బాల్ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతంగా రాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఆటపై ఆసక్తి కలిగిన యువతను ఈ విజయం ప్రోత్సహిస్తుందని అన్నారు. జట్టు తదుపరి ప్రయత్నాలకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైక్లింగ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. సైక్లింగ్ అనేది మొత్తం పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతుందని, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సరైన పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 77వ ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ సైక్లింగ్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శరీర దారుఢ్యం కోసం సైక్లింగ్ అవసరమని చెప్పారు. దేశ ప్రజలంతా ఫిట్ ఇండియా లక్ష్యాన్ని స్వీకరించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాజౌరి జిల్లాలో ఆపరేషనల్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ భీరేశ్వర్ గోస్వామికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు నివాళులర్పించారు. జమ్మూలోని వాయుసేన కేంద్రంలో ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో పుష్పగుచ్చం సమర్పించారు. నిన్న సాయంత్రం గంభీర్ మొఘల్ ప్రాంతంలోని డోరిమాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో జారిపడి లెఫ్టినెంట్ గోస్వామి మరణించారు. రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదుల జాడను కనుక్కునేందుకు చేపట్టిన ఆపరేషన్ షేరువారిలో లెఫ్టినెంట్ గోస్వామి పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్ర

0: మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్టాలలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ పేర్కొంది. రేపు తీరప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: then isolated heavy to very heavy rainfall, that is 7 to 20 cm rainfall very likely over Kerala, Karnataka, Tamil Nadu and Northeast India during next 7 days, with isolated extremely heavy rainfall also likely over Karnataka during 8 to 9 June. Now we'll see the observed weather during past 24 hours. Very heavy rainfall, that is 12 to 20 cm, has been recorded at isolated places over Kerala. Also, hailstorm is reported from one or two places from Odisha, and heat wave conditions prevailed at isolated pockets over coastal Andhra Pradesh.
0: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 92% నమోదవుతోందని అంచనా ఉందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, ఉత్తర మహారాష్ట, ఇతర కరువు పీడిత ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వారికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో జరిగే భారీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగే యోగా సన్నాహక వేడుకల్లో వేలాది మంది పాల్గొని సామూహికంగా యోగా చేయనున్నారు. దీని ద్వారా ప్రజలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజలకు యోగా కార్యకలాపాలను చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక రంగాలలో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార పొలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట భరతను నేను చిత్రం నుంచి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అంటే సుందరానికి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి గానం, సంగీతం వివేక్ సాగర్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చిన్న కథ కాదు. చిత్రం నుంచి పృథ్వీ హర్ష గానం, సాహిత్యం భరద్వాజ్, సంగీతం వివేక్ సాగర్.

F3 చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ గీతామాద్రి గానం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు.

మీరెంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు? ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గీత గోవిందం చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ గానం, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం గోపి సిందర్.

మల్లెపువ్వు చిత్రం నుంచి పి సుశీల గానం, చక్రవర్తి సంగీతం అందించిన గీతాన్ని వింటారు సాహిత్యం వేటూరి.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అనురాగ దేవత చిత్రం నుంచి సుశీల గానం, వేటూరి సాహిత్యం. సంగీతం అందించిన వారు చక్రవర్తి.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలు వాణి జయరాం గానం చేసిన గీతాన్ని వింటారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.